ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 30వ తేదీ శనివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. జన్మభూమికి వందనం. బృందగానం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారం.

0: प्रधानमंत्री पोषण शक्ति निर्माण अंडरस्टैंडिंग ऑफ लाइफ लॉन्ग लर्निंग फॉर ऑल इन सोसाइटी उल्लास पीएम श्री प्रधानमंत्री स्कूल्स फॉर राइजिंग इंडिया एंड अदर फ्लैगशिप प्रोग्राम्स विल बी टेकन अन फ्रॉम दिस ईयर ही सेड दिस विल इंश्योर ग्रेटर कोऑर्डिनेशन एंड इम्पैक्ट अक्रॉस द स्कूल एजुकेशन इकोसिस्टम. The Commission for Air Quality Management in NCR and adjoining areas, CAQM, has revoked all actions under Stage 1 of the extant schedule of the Graded Response Action Plan, GRAP, across the entire National Capital Region with immediate effect. The move comes following a significant improvement in the region's air quality. Daily average of Delhi improved from 207 on the 28th of this month to 123. Yesterday. The forecast by India Meteorological Department also indicates that the AQI is likely to remain in the moderate category in the coming days. The CAQM subcommittee on GRAP has invoked stage 1 of the extant GRAP on the 19th of this month. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తి రంజని ఈనాటి ఈ కార్యక్రమంలో విందాం శ్రీ కదిరి లక్ష్మీనరసింహస్వామి వారి సుప్రభాతం.

ಭೂಷಣ ಭೂಷಿತ ದೇಹನ ಸದ್ಘನ ಸಾರ ಸುಗಂಧ ಸುಲೇಪಿತ ಹೇ ನತ ಭಕ್ತ ಜನಾ.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు మాంబళం సోదరిమణులు గానం చేసిన శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వినదగు మాట. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం ప్రఫుల్ల గారు.
1: లోకంలో గర్వం, అహంకారం, పొగరు అనే మాటలు కొందరిని గురించి ఉపయోగిస్తాం. ఆ కొందరిలో అలాంటి గుణం పెంపొందడానికి కారణాలెన్నో, వాటిలో 8 చాలా ప్రభావవంతమైనవి. వీటినే అష్టమదాలు అంటారు. కులం, ధనం, రూపం, యవ్వనం, బలం, విద్య, అధికారం, తపస్సు. ఇవి మనిషిలో అహంకారాన్ని పెంచుతాయి. ఇక్కడ కులం అంటే వంశమని మాత్రమే అర్థం. తమ పూర్వీకులు పేరు ప్రతిష్టలున్నవాళ్లైతే ఆ ఇంట పుట్టిన వాళ్ళందరికీ మేము గొప్ప అన్న భావం ఉంటుంది. మేం ఫలానా ఇంటి వాళ్లమని మీరు ఈ పేరు గల వాళ్లను గురించి వినే ఉంటారని చెప్తూ వాళ్లతో తమకున్న సంబంధాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మా తాతలు నేతులు తాగారన్న చందంగా ఉంటుంది వీరి తీరు. ఇలాంటి మదాన్ని కాస్తైనా భరించవచ్చు, కానీ ధనమదం మనిషిని అధఃపాతాళానికి పడేస్తుంది. ధనమదం డబ్బున్నవానిలోనే కాక అతని భార్యాపిల్లల ముఖాల్లో కూడా తాండవిస్తుందంటారు నీలకంఠ దీక్షితులు కలివిడంబన శతకంలో. రాజ్యమదం లేదా అధికార మదం కూడా ఇలాంటిదే. మన సాహిత్యంలో రాజుగారి కంటే రాజుగారి బావమరిది, ఇంకా ఇతర బంధువులు ఎక్కువ పెత్తనం చలాయిస్తూ ఉంటారు. చారుదత్తన్ నాటకంలోని శకటారుడు, విరాట పర్వంలోని కీచకుడు, దుర్యోధనుని మేనమామ శకుని మనకు బాగా తెలిసిన వారే. ఈ సంప్రదాయం ఈరోజుకు కొనసాగుతూనే ఉంది. ఆఫీసర్లు, అధికారంలో ఉన్నవారి బంధుజనం, వారి తీరుతెన్నులు, దబాయింపులు కొత్తవేమీ కాదు. ఇక రూపం, యవ్వనం, బలం వీటి విషయానికొస్తే మన రోజువారి జీవితంలో అలాంటి వారిని చూస్తూనే ఉంటాం. నా అంతటి అందగాడు లేదా అందగత్తే లేదని అహంకరించే వాళ్లకు ఎదుటి మనిషిలో కురూపాలే కనిపిస్తాయి. తమ అందం వల్లే తమతో స్నేహం చేయడానికి జనం వస్తారని అపోహపడుతుంటారు. ఇక పెళ్లి విషయానికి వస్తే తమను చేసుకోవడానికి కో అంటే కోటి మంది సిద్ధంగా ఉంటారని వారి అభిప్రాయం. అందానికి యవ్వనం కూడా తోడైతే చెప్పేదేముంది? ప్రాయానికి వస్తే గాడిద పిల్ల కూడా అందంగా ఉంటుందని సామెత. యవ్వనంలో అడుగుపెట్టిన వారికి తాము ఏదైనా సాధించగలమన్న తీవ్ర విశ్వాసం. ఆ నమ్మకం హద్దులు దాటితే, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తే అహంకారం అవుతుంది. యవ్వనవంతుడు శారీరకంగా కూడా బలవంతుడైతే ఇక పట్టశక్యం కాదు. నన్ను మించినవాడు లేడని విర్రవీగుతాడు. తనకు ఎవడు అడ్డు వస్తాడో చూస్తానని జనాన్ని బెదిరిస్తాడు. కేవలం శారీరక బలమే కాక తన వెంట నడిచే అంగబలం కూడా అహంకారాన్ని కలిగిస్తుంది. మనిషిని అధఃపాతాళానికి చేర్చే మరొక మదం తపస్సు వల్ల కలిగేది. తపస్సు వల్ల శక్తిని పొందినవాడు వరగర్వితుడై లోకాలను అట్టుడికించిన కథలు

0: పురాణాల్లో కోకొల్లలు. వాళ్లను అణచడానికి, వాళ్ల బారి నుండి లోకాలను కాపాడడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు ధరించాల్సి వచ్చిందో. విద్యామదం ఒక వర్గంలోనే కనిపిస్తుంది, అదే మిడిమిడి జ్ఞానం పొందిన వర్గం. నిజమైన విద్య వల్ల మనిషికి వినయ విధేయతలు చేకూరుతాయి. గర్భైశ్వర్యత్వం అంటే పుట్టినప్పటి నుండి సంపదలలో తెలియాడడం. అభినవ యవ్వనత్వం అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగు పెట్టడం. అప్రతిమ రూపత్వం సాటిలేని అందం. అమానుష శక్తిత్వం అసాధారణమైన శక్తి. వీటిని అనర్థ పరంపరలు అంటాడు బాణమహాకవి తన కాదంబరిలో. వీటిలో ఒక్కొక్కటి చెప్పలేనంత అనర్థాన్ని కలిగిస్తే, ఇవన్నీ సామూహికంగా ఒక వ్యక్తిలోనే చోటు చేసుకుంటే ఇక చెప్పేదేముంటుంది? నిజంగానే ఇవన్నీ అందరికీ గర్వాన్ని కలిగిస్తాయా అన్న విషయాన్ని ఆలోచించాలి. ధనము, విద్య, వంశం మొదలైనవి దుర్మార్గులకు మదాన్ని కలిగిస్తాయి, సజ్జనులకు అణకువ వినయాలను కలిగిస్తాయంటాడు విదురుడు. సంస్కారం, వివేకం ఉన్నవారు వీటి వల్ల లబ్ధి పొందితే వివేకహీనులు పతనం చెందుతారు. కాలక్రమంలో లేదా విధి వైపరీత్యం వల్ల ఈ ధనాదులన్నీ నశించిపోయేవే. వయసు పైబడితే యవ్వనం కనుమరుగవుతుంది. ధనం ఎంత చంచలమో అందరికీ తెలిసిందే. కనుక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భగవంతుడిచ్చిన ఈ సంపదను సద్వినియోగం చేసుకుంటే లోక కళ్యాణం కలుగుతుంది.
1: డాక్టర్ ఎం ప్రఫుల్ల గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్దిపు శుద్ధులు ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి. ఖరీఫ్ ముందు రైతులు చేసుకోవలసిన వ్యవసాయ పనుల గురించి కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్పి ఎల్లప్ప గారు అందిస్తున్న వివరాలు.
2: రైతు సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. మన రైతు సోదరులకు ముఖ్యంగా ఈ ఖరీఫ్ ముందర రైతులు చేసుకోవాల్సిన వ్యవసాయ పనులను సకాలంలో చేపట్టినట్లయితే మనం ఖరీఫ్కు సన్నద్ధత ముందుగానే బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. మన అనంతపురం జిల్లాలో సుమారు 1.52 లక్షల హెక్టార్ల మెట్ట వ్యవసాయంలో రైతు సోదరులు సాగు చేస్తున్నారు. వర్షాధారం కింద ఈ పంటల సాగు చేయడం వల్ల మెట్ట పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడం కోసం రైతులు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం మనందరికీ తెలిసే. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ 2026 ఖరీఫ్లో శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది. తద్వారా వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. సరైన సమయంలో అదునులో పడే వర్షాలు ఉండకపోవచ్చు. అదేవిధంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా డ్రై స్పెల్స్ ఎక్కువగా ఉంటాయని మనకు చూచాయిగా తెలుస్తుంది. అయితే రైతు సోదరులు ఈ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఖరీఫ్ను చక్కగా సాగు చేసుకోవడానికి మనం ప్రతి నీటి బొట్టును, వర్షం ద్వారా పడిన నీటి బొట్టును మనం ఒడిసి పట్టుకుంటే ఆ యొక్క నీటి ద్వారా పెట్ట పంటల్ని పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పొలాల్లో వాన పడిన వెంటనే ఎక్కువగా చూసినట్లయితే ఆ నీరు నిలువ ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంటాయి. అలా కాకుండా ఇంతకుముందు మన పెద్దలు చెప్పుకున్నట్లు పరిగెత్తి నీటిని నడిపించాలి, నడిచే నీటిని ఆపాలి, ఆగే నీటిని ఇంకింపజేయాలి అన్న నానుడిని ద్వారా ఈ యొక్క నీటిని మనం మన పొలంలోనే ఆపుకున్నట్లయితే బెట్ట పరిస్థితుల నుంచి మన పంటలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నేల పొరల్లో ఉన్న నీటి తేమ ద్వారా కూడా ఈ స్వల్పకాలిక పంటలు అనేటివి చేపట్టినట్లయితే భూసారం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో ఏప్రిల్ మేలో పడిన వర్షాలకు మనం ముందస్తు దుక్కులు చేసుకున్నట్లయితే పొలంలో ఉన్న ఏవైతే పురుగులు ఉన్నాయో ఆ పురుగులు అవన్నీ కూడా వాటి గుడ్లు ఇవి వెలుపలికి వచ్చి

వేడి సూర్యరశ్మి ద్వారా అవి చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మనకు సస్యరక్షణ చర్యల్లో కూడా కొద్దిగా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొలకరి వర్షాలు పడినప్పుడు పెద్ద మడక లేదంటే పెద్ద నాగలి ఉపయోగించి నీళ్ళలో లోతుగా కనీసం 2.5 ఇంచులు లోతుగా దిగేటట్లు దున్నుకోవాలి. అదేవిధంగా వీలైతే ఏటవాలు ప్రాంతాల్లో కూడా వాలు గడ్డంగా దున్నినట్లయితే మనకు నీటి సంరక్షణ చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమిలో ఎప్పుడైతే ఈ నీటి నిల్వను పెంచుకోవడానికి ఇంకొక చేసుకోవచ్చు, అదే గొడ్డుసాల పద్ధతి అంటారు. అంటే ప్రతి 7 సార్లకు ఒకటి కానీ ప్రతి 10 మీటర్లకు ఒకటి కానీ ఈ గొడ్డుచాలు తీసుకున్నట్లయితే బిట్ట పరిస్థితుల్లో గొడ్డుసాల్లో ఉన్న నీటి చెమ్మ ద్వారా ఆ మొక్కలు బతికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయం పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కొన్ని కొత్త పద్ధతుల్ని కూడా రైతులకు అవగాహన కల్పించమని తెలియజేసినారు. అందులో భాగంగా ఈ సీడ్ బాల్ పద్ధతి ద్వారా కూడా ముందస్తుగా విత్తనాలను సిద్ధం చేసుకున్నట్లయితే ఈ PMDS పద్ధతి అంటున్నారు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఈ పద్ధతిలో ముందుగా ఆ యొక్క పంటల విత్తనాలని ఒక సీడ్ బాల్ మాదిరి తయారు చేసి అంటే ఒక బంతి మాదిరి తయారు చేసి పొలంలో విత్తుకున్నట్లయితే చల్లినా కానీ లేకుంటే లైన్ సోయింగ్ పద్ధతిలో విత్తినా కానీ అవి మొదటి పడిన వర్షాలకి మొలకెత్తి మనకు పంట కాలం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రైతు సోదరులు వాళ్ళకు అడ్డంగా దున్నిన తర్వాత వాటిపై మల్చింగ్ పద్ధతి ద్వారా పొలంలో గడ్డి కానీ లేకుంటే అవశేషాలు కానీ పంట అవశేషాలు కానీ వాటిని కొద్దిగా భూమి మీద కప్పినట్లయితే అది వర్షాలు పడిన తర్వాత భూమిలో కలి తిప్పినట్లయితే భూసారం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలుగా బీడు బంజరు ఉన్న పొలాల్లో కూడా మనం ఈ వాలుగడ్డంగా దున్నడం ద్వారా నీటి సంరక్షణ అనేది చేపట్టి తద్వారా కింద ఉన్న భూములకి నీటిని అందించడానికి వీలుగా ఉంటుంది. ఇక ముఖ్యంగా నీటిపారుదల కింద వరి వేసే రైతులు జనుము జీలుగ పిల్లి పెసర వంటి పచ్చి రొట్టె ఎరువు పంటలను వేసుకొని వాటిని 40-45 రోజుల తర్వాత భూమిలోనే కలిపివేసి ట్రాంప్లింగ్ అంటారు. అలా చేయడం వల్ల భూసార పరీక్ష ద్వారా చెక్ చేసినప్పుడు కూడా ఆ యొక్క పంటలలో ఆ పొలాల్లో భూసారం పెరిగినట్లు శాస్త్రవేత్తలు తెలిపి ఉన్నారు. కావున ఇలా చేసిన తర్వాత ఒక తీసుకోవాల్సిన ముఖ్య సూచన ఏమంటే భూమిలో కలదున్నిన తర్వాత కనీసం 1 వారం రోజుల పాటు ఆ యొక్క పొలంలో విత్తనం కానీ లేకుంటే నారు కానీ వేయకూడదు. ఎందుకంటే పంటల అవశేషాలు భూమిలో ఉండడం వల్ల భూమిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగి భూమిలో కొద్దిగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సూచనని రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా చూసినట్లయితే వరి మాగాణంలో చవుడు అనేది ఈ మధ్య అధికంగా కనిపిస్తుంది. చవుడు రావడం వల్ల పంట పొలాలు అనేది బాగా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈ చవుడు భూముల పునరుద్ధరణ కొరకు కూడా ఏప్రిల్ మే నెలలు అనుకూలం. ఈ కాలాల్లో మనకు ఎకరానికి కనీసం 5 టన్నుల జిప్సం అంటే 100 బస్తాలు వేసి పొలంని పూర్తిగా మడలు చేసి నింపాలి. ప్రతి 1 వారం రోజులకోసారి ఆ యొక్క నీటిని తీసివేసి మరి కొత్త నీటిని నింపడం ద్వారా ఈ యొక్క చవుడు నీటిపైన తెట్టుమాద తేరి అవి బయటికి వెళ్ళిపోతాయి. ఇలా నీటిని బయటికి పంపించేటప్పుడు కూడా రైతు సోదరులు ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లో కానీ పక్క పొలాల మీదకి పంపించకూడదు, కేవలం కాలువ ద్వారా మాత్రమే బయటికి పంపించాలి. ఎందుకంటే మన పొలంలో ఉన్న చవుడు నీటి మీద తేలాడి ఆ కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఈ యొక్క జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుచున్నాను.

మీరు ఇంతవరకు ఖరీఫ్ ముందు రైతులు చేసుకోవలసిన వ్యవసాయ పనుల గురించి కళ్యాణదుర్గం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్పి ఎల్లప్ప గారు అందించిన సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ 2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చేలోపు ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు, నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా

0: చంద్రబాబు నాయుడు జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకుముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

కొనసాగుతుందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం

ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఆ తర్వాత ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఆంగ్లంలో వార్తలు 8:15. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన డి ప్రతిమ. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం ఈ ఉదయం 8:35 నుంచి 9:30 వరకు వినవచ్చు. 9:30 ఏకచిత్ర గానం. ఇందులో రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ వారి పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 అలాగే 11:45 వాణిజ్య ప్రకటనలు వింటారు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలోను, 2:15 హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి ఎప్పట్లాగే ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం గురించి శ్రీమతి టి స్వర్ణలత గారు అందించే వివరాలు, నిర్వహణ హారిక. ఆ తర్వాత పద్మరాగాలు. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 3వ సంచిక. ఇందులో పద్మశ్రీ కొల్లక్కయిల్ దేవకి అమ్మ గురించి కథనం, శ్రీమతి ఎస్ అరుణకుమారి గారు అందిస్తారు, నిర్వహణ హారిక. అలాగే ఆరోగ్య పరిరక్షణలో సమతుల ఆహారం పాత్ర డాక్టర్ పి ఝాన్సీరాణి గారి ప్రసంగం. ఈ అంశాలు ప్రసారమవుతాయి ఈ సాయంత్రం 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో. ఇక ఎప్పట్లాగే 6:00 లలిత

గీతం 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చూడి గొర్రెల పెంపకంలో మెళకువలు. బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు గారి ప్రసంగం, నిర్వహణ కె శృతి ప్రియాంక. అలాగే భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఇక లలిత సంగీత కార్యక్రమంలో ఈ సాయంత్రం 7:45 శ్రీ ఎన్ గురుప్రసాద్ పాడిన లలిత గీతాలు వింటారు. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఈ రాత్రి 8:00. రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఇందులో ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ ఈరోజు రాత్రి 8:15. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 బీరువా నాటిక ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ లలిత గీతం.

సత్యయామిని పాడిన ఈ లలిత గీతానికి రచన డాక్టర్ డి కామేశ్వరరావు, సంగీతం కె రామాచారి.

సత్యయామిని పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైన్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్ పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని ఫెన్సింగ్ పూర్తి కాలకాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం

0: కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గాయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 976,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాల తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round-the-clock helplines. Advisories are being issued, including information related to local government guidelines, flight and travel situation, consular services, and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. They are regularly interacting with the Indian community associations, organizations, professional groups, and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్షాభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్షాభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219

0: పది పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లో ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 26వ శ్లోకం.

అర్జున, కర్మలను నిర్వర్తించే వ్యక్తి సత్వగుణ ప్రధానుడైతే అతడికి కర్మఫలాల మీద ఆసక్తి కానీ నేనే కర్తననే గొప్పలు చెప్పుకోవడం కానీ ఉండవు. ఎన్ని కష్టాలు వచ్చినా చేపట్టిన కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా కొనసాగించే పట్టుదల ఉంటుంది. దాంతోపాటు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే సామర్థ్యము ఉంటుంది. అయినా సరే కార్యం సఫలమైనప్పుడు అతడు విజయానందాన్ని ఆస్వాదించడు, కార్యం నిష్ఫలమైనప్పుడు మనస్సులో కుంగిపోడు. ఇతడే సాత్విక కర్త.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్. ఈనాటి ఈ కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, ఆ తర్వాత ఎందరో మహానుభావులు, ఇందులో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. జిల్లాలో 1-2 చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 68%, మధ్యాహ్నం పూట 50% నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించారు. వచ్చే 5 రోజులు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 37.2 నుంచి 37.5 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 26.5 నుంచి 26.9 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. అంతంత మాత్రంగా ఉపాధి అవకాశాలున్న కరువు నెలలో అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు దొరకడం అరుదు. ఇలాంటి పరిస్థితిలో అందివచ్చిన అంతర్జాతీయ ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని జిల్లా ఉపాధి నైపుణ్యాధికారి పల్లవి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ

0: ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో ఇజ్రాయెల్ దేశంలో హోంబేస్డ్ కేర్ గివర్ ఉద్యోగాలకు అర్హులైన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆమె వివరించారు. ఏపీఎస్ఎస్డిసి, ఓఎంసీఏపీ, ఎన్ఎస్డిసి సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ అవకాశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాల వ్యవధి 2 సంవత్సరాలుంటుంది. వయసు 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల యువతీ యువకులకు అవకాశం ఉంటుంది. అంచనా వేతనం 199,770 రూపాయలు. ఆన్లైన్ వీడియో రికార్డు ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. అర్హతలు జీడీఏ, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులైన వారు, అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు సిఈఎఫ్ఆర్ B2 లెవెల్ కలిగి ఉండాలి. వృద్ధులు, దివ్యాంగులకు సంరక్షణ సేవలు అందించడం, రోజువారీ అవసరాల్లో సహాయం చేయడం, ఆహారం తయారీ, పరిశుభ్రత, మందుల నిర్వహణ వంటి సేవలు అందించడం, గృహ నిర్వహణ, సహాయక పనులు చేయడం ఈ ఉద్యోగ బాధ్యతలు. అనంతపురం జిల్లా యువతీ యువకులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు 9988835335, మరో నెంబర్ 87126555686, ఇంకో నెంబర్ 87901183499, ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించవచ్చని వారు సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకుని తమ రెజ్యూమేను ఈమెయిల్ skillinternational@apssdc.inకు పంపాలి. జిల్లాలో జలధార, జలహారితిలో చేపడుతున్న పనులను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని చిన్ననీటి పారుదల శాఖ ఎస్ఈ విశ్వనాథ్ రెడ్డి, డిఈఈ గీతాలక్ష్మి పేర్కొన్నారు. నిన్న నేమకల్లు, బొమ్మనహాల్, శ్రీధరగట్ట తదితర గ్రామాల్లో కొనసాగుతున్న పంట కాలువల మరమ్మత్తు పనులు పరిశీలించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న జల సంరక్షణ పనుల్లో పారదర్శకతకు కృషి చేయాలని, పూడికతీత సమయంలో లోతుకు తవ్వి గడ్డిని తొలగించాలని సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులను ఆదేశించారు. మహిళలు, చిన్నారులు వీరి భద్రతే తమ ధ్యేయమని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. తాడిపత్రిలోని అనంతపురం రోడ్డులో ఉన్న ఓ కళ్యాణ మండపంలో మహిళల భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి మహిళ స్వీయ రక్షణ ధైర్యంగా ఉండడమే కాకుండా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు రక్షణగా స్త్రీ రక్ష పోర్టల్, శక్తి యాప్, టీమ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మహిళలు వేధింపులు, గృహహింస, బాల్య వివాహాలు, సైబర్ నేరాల వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పోక్సో, ఆస్తుల హక్కులపై కనీస అవగాహన ఉండాలని తెలిపారు. ఆపద సమయాల్లో ఎవరూ అధైర్యపడకుండా 100112 నెంబర్లకు ఫోన్ చేయాలని, అనంతరం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఆయన సూచించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఇప్పుడు వినండి.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
2: లోకంలో ఒక నానుడి ఉంది. అదేమిటంటే, పుత్రుడు జన్మించినప్పుడు కాదు, వాడి గుణగణాలను అందరూ ప్రశంసించినప్పుడు తల్లిదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుంది అని. ఇక దుర్మార్గుడు దురాచారుడైన పుత్రుడు కలిగితే ఆ తల్లిదండ్రులకు కలిగే దుఃఖం అంతా ఇంతా కాదు. తమ గుణగణాల వల్ల, సద్వర్తన వల్ల సాధించుకున్న మంచి మన్నన, కీర్తి, ప్రతిష్ట అన్నీ మంట కలిసిపోతుంటే వారికి మృత్యువే మంచిదన్న భావన కలుగుతుంది. పోనీ అలా తల్లిదండ్రులు శోభ పెట్టిన వాడేమైనా తాను సుఖపడ్డాడా అంటే అదీ జరగదు. ప్రపంచం ఎటు వాడిని అసహించుకుంటుంది. వాడు తను చేసిన పాపాలకు తానే శిక్ష విధించుకున్నవాడవుతాడు. ఇందుకు మనం వేణుని కథని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంగరాజు సంతానం కోసం విష్ణుప్రీతిగా పుత్రకామేశయాగం చేశాడు. విష్ణువు సంప్రీతుడయ్యాడు. హోమకొండ నుంచి ఒక దివ్యపురుషుడు ఉద్భవించి

0: అంగరాజుకు పాయసంతో ఉన్న ఒక బంగారు గిన్నె అందించాడు. అంగరాజు ఆ పాయసాన్ని తన భార్య సునీధకు అందించాడు. సునీధ మహోత్సాహంతో దాన్ని ఆరగించింది. వారికి త్వరలోనే ఒక పుత్రుడు జన్మించాడు. వాడికి వేణుడు అని అంగరాజు నామకరణం చేశాడు. కాని ఈ వేణుడు చిన్నతనం నుంచే దుర్మార్గుడయ్యాడు. తన ఈడు పిల్లలను ఆడుకుందాం రండని పిలిపించి వాళ్లను తాళ్లతో కట్టి ఘోరంగా కత్తితో నరికి పారేసేవాడు. వీధిలో యాచకులనందర్నీ కూడా పిలిచి బరబరా ఈడ్చుకుపోయి చెట్లకు వేలాడగట్టి కొరడాలతో కొట్టేవాడు, శూలాలతో పొడి చేసేవాడు. అంగరాజు పాపం కొడుకు ఆగడాలని విని వాడికి నయానా భయానా చెప్పి చూశాడు, దండించాడు. కాని వాడు మాత్రం మారలేదు. పుట్టక పుట్టక ఇలాంటి వాడు పుట్టాడేమిట్రా బాబు అని ఆయన అహోరాత్రాలు దుఃఖించాడు. చివరకు రాజ్యాన్ని, రాజదుస్తులను ఛేదించి కాషాయ వస్త్రాలు ధరించి ఆ ప్రాంతాన్నే వదిలి వెళ్ళిపోయాడు. ఇక వేణుడు రాజయ్యాడు. వాడు కొన్ని విచిత్రమైనటువంటి శాసనాలు చేశాడు. రాజ్యంలో ఎవరూ దాన ధర్మాలు చేయకూడదు, అగ్ని కార్యాలు నిర్వహించకూడదు, యజ్ఞయాగాదుల మాట తలపెట్టనే కూడదు. సాధువులు సజ్జనులు వాడి పాలనలో అష్టకష్టాలకు లోనయ్యారు. ఇదంతా తెలిసి మునులు చాలా దుఃఖపడ్డారు. వీడికి మనం మంచి చెప్పి చూద్దాం, విని త్రోవకొచ్చాడా సరే సరే, లేదా లోక సంక్షేమం కోసం మన తపోగ్ని జ్వాలలతో వాణ్ణి దగ్ధం చేద్దాం అనుకున్నారు. ధర్మం నశిస్తే రాజ్య వైభవం నశిస్తుంది. యజ్ఞయాగాదులు చేయటం వల్ల వేర్పులు తృప్తి చెంది రాజుకు రాజ్యానికి కూడా మేలు చేస్తారు అని ఒకరోజు వారు వేణుడి దగ్గరికి వెళ్లి హితబోధ చేశారు. వేణుడు ఏమాత్రం వినలేదు. తాను రాజు రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి అని చెప్పాడు. పైగా మునులను అపహాస్యం చేశాడు. దాంతో మునులు ఆగ్రహించి కళ్ళ వెంట నిప్పులు కురిపించారు. వాడి వైపు చూశారు. వేణుడు ఆ మంటలో దగ్ధమైపోయాడు. సునీధకు పుత్రశోకం మిగిలింది. కాబట్టి తల్లిదండ్రులకు ఆనందం కలిగించేలాగా సంతానం ప్రవర్తించాలి. శ్రీమహాభాగవతంలోని ఈ వేణుడి కథ పుత్రుల కర్తవ్యాన్ని పరోక్షంగా మనకి సూచిస్తుంది.
1: లోజూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
6: సై బాల్,
5: నడుగుల తామరా
6: సై బాల్,
5: బురద పుల్లా
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం వింటున్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: ఎందరో మహానుభావులు కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు తెలుసుకుంటున్నాం. శోభానాయుడు గారు భామా కలాపంలో సత్యభామ పాత్రతో ఖ్యాతి పొందారు. భర్త అయిన కృష్ణునిపై దాచుకోలేనంత ప్రేమ, అతని ప్రేమను మరొకరు పంచుకుంటున్నారన్న కోపం వంటి సన్నివేశాలన్నింటినీ ఆమె సత్యభామ పాత్రలో అద్భుతంగా అభినయించి చూపేవారు. సత్యభామగా ఆమె అభినయానికి ప్రేక్షకులు మురిసిపోయేవారట.

ശ്രീകൃഷ്ണ പാരിജാതം, ശ്രീനിവാസ കല്യാണം, ശ്രീകൃഷ്ണ ശരണം മമ, ചണ്ഡാലിക, മേനക വിശ്വാമിത്ര, വിപ്രനാരായണ, വിജയോസ്തു നാരി, ഗിരിജാ കല്യാണം, സ്വാമി വിവേകാനന്ദ വണ്ടി ദാദാപു 16 നൃത്യ രൂപകാലനു നൃത്യ നാടികളനു തന ബൃന്ദംതോ കലിസി ദേശ വിദേശാല്ലോ പലു ജാതീയ അന്തർജാതീയ വേടുകളലോ പ്രദർശിച്ചു. ఎన్నో సోలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ద్రౌపది వస్త్రాపహరణం నృత్య నాటికలో అన్ని పాత్రలు తానే అభినయిస్తూ చేసిన ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు పొందడం విశేషం. ఎన్నో అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చిన శోభానాయుడు గారు ఏనాడూ సినిమా వ్యామోహంలో చిక్కుకోలేదు. తన 16 వయసులో అభిమానవంతులు సినిమాలో ఎప్పటి వలె కాదురా నా స్వామి అనే పాటలో వెండితెరపై మెరిసిన ఆమెకు తరువాత కూడా ఎన్నో అవకాశాలు వచ్చాయి.

కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు ఆమెను తన సినిమాలో నటించమని కోరారట. శాస్త్రీయ నర్తకి పాత్రలే ఇస్తానని కూడా భరోసా ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటికి కారు పంపించి తన సినిమాలో నటించవలసిందిగా కోరారట. ప్రముఖ దర్శక నిర్మాత బి నాగిరెడ్డి గారు ఏకంగా బ్లాంక్ చెక్ ఇచ్చి తన సినిమాలో నటించమని కోరారట. అటువంటి అవకాశాలన్నింటినీ ఎంతో మర్యాదపూర్వకంగా సున్నితంగా తిరస్కరించారు శోభానాయుడు గారు. అలాగని సినిమాలపై వ్యతిరేకత కాదు, కూచిపూడి నృత్య కళను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనే తన ఆశయానికి ఆటంకం కలగకూడదు అన్న ఆశయంతో అవకాశాలను వదులుకున్నారు ఆమె.

0: అయితే తన గురువు వెంపటి చినసత్యం గారు నృత్య దర్శకత్వం వహించిన వాటిలో అతి కొద్ది చిత్రాలకు సహాయ నృత్య దర్శకురాలిగా పనిచేశారు. కూచిపూడి నృత్య సంప్రదాయంలో దాదాపు 5 శతాబ్దాలు పురుషులే నాట్యాచారులుగా ఉన్నారు. శోభానాయుడు సాగించిన నిరుపమానమైన కృషికి ఫలితంగా నేడు ఎందరో మహిళలు కూచిపూడి నాట్యాచారులుగా రాణిస్తున్నారు. హైదరాబాద్లోని కూచిపూడి నృత్య అకాడమీకి ప్రిన్సిపల్గా 1981లో బాధ్యతలు స్వీకరించిన ఆమె 100ల సంఖ్యలో శిష్యులను తీర్చిదిద్దారు. వారిలో కొందరు దేశ విదేశాల్లో కూచిపూడి నృత్యాన్ని విస్తరింపచేస్తున్నారు. ఖండాంతరాల్లో కూచిపూడి విశిష్టతను చాటిచెప్పి శాస్త్రీయ నృత్యంలో అలుపెరగని కళాకారిణిగా ఎదిగారు శోభానాయుడు గారు.
1: తక్కచం తర్రి కి

ఎనిమిది దిక్కులు ఒక్కటై నటుల ఎండ వెన్నెలై వెల్లువై నటుల నిటాలాక్షుడే తుషారాద్రివిడి విశాలాక్షితో తాళ లయగతుల నటనం

శివ గంగ శివ మెత్తి పొంగగా నెల వంక సిగ పువ్వు నవ్వగా హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం గరుడ నాగానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే ఆ

కూచిపూడి నృత్యానికి నిలువెత్తు నిదర్శనం శోభానాయుడు. స్వచ్ఛమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్యగురువు. నాట్యమే తన వృత్తిగా, జీవితాశయంగా ఎంచుకున్న ప్రతిభాశాలి శోభానాయుడుగారు. తన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు ఆమె. సంప్రదాయ నృత్యంలో ఆమె సాగించిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమెను 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మద్రాసులోని కృష్ణ గానసభ నుంచి నృత్య చూడామణి పురస్కారాన్ని 1982లో అందుకున్నారు. 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1996లో నృత్య కళా శిరోమణి, 1998లో ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. విశాఖ నగరంలో ఏ కళా సాంస్కృతిక ఉత్సవాలు జరిగినా ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచేవారు. నృత్యరంగానికి శోభానాయుడు చేసిన కృషిని గౌరవిస్తూ విశాఖపట్నం కళాకారులు ఆమెను పురవీధుల్లో పల్లకీలో ఊరేగించారు. ఎన్నో పురస్కారాలు, వివిధ దేశాల్లో నృత్య ప్రదర్శనల అవకాశాలు దక్కించుకున్న శోభానాయుడుగారు కూచిపూడి కళాప్రియుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

అలా ఎన్నో పురస్కారాలు అందుకుని తెలుగువారి నృత్యరీతికి తన జీవితాన్ని అంకితం చేసిన శోభానాయుడు గారు అనారోగ్య కారణంగా 2020 అక్టోబర్ 13 తుది శ్వాస విడిచారు. అవిశ్రాంతంగా నాట్యకళకే అంకితమైన ఆమె పాదాలు దివిలో నర్తించడానికి పయనమయ్యాయి. ఆమె వేదిక దిగి వెళ్ళిపోగానే కళావేదిక మువ్వలు మూగబోయాయి. తెలుగువారి నాట్యం ఈ ధృవతారకు సదా రుణపడి ఉంటుంది.

0: ఎందరో మహానుభావులు. కార్యక్రమంలో మీరింతవరకు ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు చివరి భాగం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: దాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మవరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్, కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్, పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ, పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ, పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ద విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాళసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ. ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255332698990, ఎస్టీడీ కోడ్ 08554. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్. ఖాదర్ బాషా సార్.
0: ఖాదర్ బాషా గారు
1: బాగున్నారు సార్?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి కేంద్రానికి మా ధన్యవాదాలు.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపినందుకు.
1: అవును సార్.
0: చెప్పండి ఖాదర్ బాషా గారు, వారం వారం చేస్తూ ఉంటారు.
1: చేస్తుంటాను సార్, అభిమానంగా సార్ మాకు.
0: అవునండి, చెప్పండి ఖాదర్ బాషా గారు, ఏ పాట విందాం ఈరోజు?
1: ఇవాళ ఆత్మబలం.
0: ఆత్మబలం.
1: పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసిన నా మనసు.
0: పరుగులు తీసే అని పాత పాటలు బాగా కొడుతూ ఉంటారు. ఆత్మబలం గతంలో నన్నే అడిగారు మీరు దాంట్లో పాట.
1: పాట అడిగాను.
0: అదే అదే. ఓకే.
1: మా నాన్నగారు కూడా సార్ చిన్న విన్నపం సార్.
0: చెప్పండి.
1: మా డాడీ కూడా పంచాయతీ ఆఫీసులో రేడియో పెట్టారు సార్, 1947లో.
0: ఆహా, సంతోషం.
1: నేను 8 ఏళ్ళే నాకు. ఆయన తోటి పోయి రేడియో పెట్టి మళ్ళా క్లోజ్ చేయడానికి పోవాలి కదా.
0: అవునవును.
1: అప్పుడు కూడా పోయేది, రే నువ్వు రావద్దురా చీకటి అంటే వినేదిలే. సింపుల్ దండేది, తలారి వర్క్ చేసేది మా నాయన.
0: ఓకే ఓకే.
1: కావాలి కావాలి కాడ కొండ పెట్టకుండా ఐడియా ఉందా మీకు? పెట్టకుంటా
0: బిట్రగుంట పేరు విన్నాను. బిట్రగుంట
1: దాని ఎదురుగా ముంగమూరు గ్రామం సార్ అది.
0: అవునా? ఓకే ఓకే ఓకే.
1: అప్పుడు పంట సీమలు ఇంత డెవలప్మెంట్ లేదు కదా సార్, అప్పుడు బుర్రకథలు.
0: అవును.
1: అయ్యి వచ్చేది.
0: ఓకే ఖాదర్.
1: నాకు రేడియో అంటే ప్రాణం సార్.
0: అవునా, చాలా సంతోషం అండి. రేడియో మీద ప్రాణం పెట్టుకుని ఎంతో అభిమానంతో రేడియో వింటూ మా కాల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఖాదర్ బాషా గారు.
1: ధన్యవాదాలు సార్.
0: మీరు కోరిన ఆత్మబలం చిత్రం నుండి పాట వస్తుంది, విందామా?
1: విన్నాం సార్.
0: ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తేనండి. నార్పల, అదే చేయలేదా ఏమని చూస్తున్నా.
1: ఏం సార్?
0: నార్పల నుంచి ఇంకా కాల్ రాలేదే అని చూస్తున్నా. ఎందుకు? పోయిన వారం చేశారుగా. అవునా? అవునా. ఓకే ఓకే. అవునా? ఏం నార్పల నుంచి బాగా వస్తుంటాయి కాల్స్? చెప్పండి మున్నా గారు, ఏ పాటు కావాలి? బాగున్నాం. మీరంతా బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్. ఆయన మాట్లాడేటప్పుడు మేడం మాట్లాడుతూ చేస్తే తగలే తగలే సార్, మీరే తగులుతుంది.
0: నా కాలే తగులుతుందా?
1: అవును సార్,
0: నాకు చేస్తేనే. ఓకే ఓకే. మీరంతా పూలు బీగుతున్నారా లేదా? ఇంకా
1: పూలు బీగుతున్నా సార్.
0: కనకాంబరాలా మల్లెపూల? అవునులేండి. చెప్పారు ఎంతమంది ఉన్నారు అక్కడ? హలో మున్నా గారు.
2: నూర్జహాన్ సార్ నా పేరు.
0: నూర్జహాన్ గారు.
2: భైరవ దీపం పాట ఏంటి సార్? మాకు
0: భైరవ దీపం. అందులోంచి విరిసినది వసంత గానమనే ఎవరు వాడుతున్నారు పక్కన? మున్నా గారా?
2: మున్నా గారు వాడుతుంది.
0: ఓహో. ఓకే
2: ఓకే.
0: ఓకేనండి. మీ అందరి కోసం వస్తుంది ఆ పాట, విందామా? ఓకేనండి. వస్తుంది మరి భైరవ ద్వీపం చిత్రం నుంచి పాట వినండి. మంచిదండి.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
4: సార్, గుడ్ మార్నింగ్.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్.
3: నరేంద్ర రెడ్డి గారు
4: బాగున్నారు సార్?
3: బాగున్నామండి. పూతలపట్టు?
4: అవును సార్.
3: మీకు భలే పట్టు దొరుకుతుంది కదా, కాల్స్?
4: పోయిన వారం కూడా వచ్చిన చేయలేదు సార్, దాన్ని ముందు వారం చేసినాను సార్, మీతో మాట్లాడినాను.
3: అవును, నాతో మాట్లాడారు మీరు, కరెక్ట్.
4: అవును సార్.
3: చెప్పండి నరేంద్ర రెడ్డి గారు, ఏ పాట విందాం
4: సార్? ఈరోజు కొండవీటి సింహం సార్.
3: కొండవీటి సింహం? మొన్న కూడా కొండవీటి సింహం అడిగినట్లరే.
4: లేదు సార్, నేను అడగలేదు సార్ దాన్ని.
3: అవునా, అందులోంచి ఏ పాట
4: అడుగుంటారు ఎవరన్నా? బంగినపల్లి మామిడి పండు సార్.
3: అవును, అదే పాట అడిగినారు, బాగా నాకు గుర్తుంది బాగా.
4: వేరే వాళ్ళు అడిగినారు చాలా మంది ఆ పాటను, ఎట్లా అంటే మామిడికాయలు సీజన్ కదా, దాని వల్ల అడుగుంటారు సార్. నేనైతే అడగలేదు ఆ పాట.
3: అడగలేదా? కొండవీటి సింహం.
4: అవును సార్.
3: ఇంకా మామిడి పండ్లు అయిపోయింది సీజన్? ఇంకా
4: స్టార్ట్ అయింది సార్, ఇప్పుడే రకాల కాయలన్నీ కోస్తున్నారు. తోతాపురి స్టార్ట్ అవుతారు సార్ ఇంకా.
3: అవునా? ఓకే ఓకే.
4: అవును సార్, ఇంకా 1 మంత్ ఉంటారు సార్.
3: సరే నరేంద్ర రెడ్డి గారు, చెప్పండి.
4: రండి సార్, ఇట్లా ఎప్పుడన్నా వచ్చినప్పుడు మామిడికాయలు ఎత్తుకుపోదురు.
3: పూతల పట్టుకా?
4: అవును సార్.
3: పూతల పట్టు ఏ రూట్ లో ఉంటుంది? తిరుపతి పోయే రూట్ లో ఏమన్నా ఉంటుందా?
4: కాదు సార్, చిత్తూరుకి నేరుగా వచ్చే రూట్ సార్, పీలేరు, చిత్తూరు, కడప.
3: ఓ, కడపకు పోయే రూట్ లో ఉంటుంది అయితే అక్కడ నుంచి?
4: అవును సార్, అవును సార్.
3: అంటే తిరుపతి నుంచి కడపకు వెళ్లే రూట్ లో?
4: తిరుపతి వేరే సార్, అట్లా పోతుంది. ఇది వచ్చి నేరుగా చిత్తూరు, పీలేరు, కడప.
3: ఓకే, మాకు ఇక్కడ నుంచి అంటే అనంతపురం నుంచి రావాలంటే కొంచెం.
4: మీరు నేరుగా పాకాలకు రావచ్చు సార్?
3: పాకాల నుంచి దగ్గర?
4: అవును సార్, దగ్గర సార్, పాకాల నుంచి 10 కిలోమీటర్లు సార్ మాకు.
3: అంతేనా? ఓకే ఓకే.
4: అవును సార్.
3: సర్లేండి, ఈసారి ఏదైనా ప్రయత్నిద్దాం. అలా తిరుపతి వచ్చినప్పుడు అలాగా పూతల పట్టుకొచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే నరేంద్ర రెడ్డి గారు, మీరు కోరిన పాట వస్తోంది.
4: బంగినపల్లి
3: మామిడి పండు రంగు మీది ఉందంట, వినండి మరి.
4: థ్యాంక్ యూ సార్.
3: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో,
0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, ఎవరు?
1: రామలకోట సార్.
0: రామళ్ళకోట?
1: అవును సార్.
0: ఎవరు?
1: దుగ్గి నాగేశ్వరయ్య సార్.
0: ఓ అమ్మ, దుగ్గి నాగేశ్వరయ్య.
1: అవును సార్.
0: మీ లెటర్లు అన్నీ దండి కట్టలు కట్టలు ఉన్నాయి. నోటెడ్ అయిపోయింది మీ ఉత్తరాలు చదివి చదివి. రామళ్ళకోట నుంచి దిగ్గి నాగేశ్వరయ్య,
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం సార్.
0: అవునవునవును, చాలా ఉన్నాయి. మీ అభిమానానికి చాలా ధన్యవాదాలు.
1: అవును సార్, ఎందుకంటే మనం పని చేసుకుంటూ వినొచ్చు సార్. టీవీ అవి అంటే కరెంటు ఖర్చు.
0: కరెక్ట్ కదా,
1: చూసుకుంటే పని చేసుకోలేము సార్. మేము టైలర్ పని చేస్తాం సార్ మేము.
0: అవునవును,
1: అవును సార్, అందుకోసమే మేము యాప్లో వింటూ ఉంటాం సార్, ప్రతి కార్యక్రమం వింటాం.
0: అవును, కరెక్ట్, బాగా సౌలభ్యంగా ఉంటుంది కదా. చెప్పండి నాగేశ్వరరావు గారు, ఏ పాట విందాం?
1: అదృష్టవంతులు సార్.
0: అదృష్టవంతులు,
1: అవును సార్. దాంట్లో చింత చెట్టు చిగురు చూడు అనే పాట ఉంది సార్. దాంట్లో
0: చింత చెట్టు చిగురు చూడు,
1: చిన్నదాన్ని ఒగల చూడు అనే పాట ఉంది సార్. దాంట్లో
0: తింటున్నారా చింత చిగురు పప్పు?
1: చింత చిగురు ఇప్పుడు సీజన్ కదా సార్, బాగుంటుంది సార్ చింత చిగురు ఇప్పుడు.
0: అదే అదే, అందుకోసమనే అడుగుతున్నా, ఇప్పుడు సీజన్ కదా.
1: అవును సార్, మాకు బాగా కొండ ప్రాంతం సార్. మాదంతా కొండల మధ్యలో ఉన్నాం సార్ మేమంతా.
0: అవునా, చింత చెట్లు ఉన్నాయి అక్కడ?
1: అవును సార్, ఊర్లో కూడా బాగా ప్రతి వీధికి 20 రెత్తకట్టలు ఉంటాయి సార్ అవి బాగా. దానిలో దాని మీద అయితే తెలుసుకుంటాం సార్ మేమంతా.
0: అవునా, ఓకే ఓకే.
1: అవును సార్,
0: కమ్మగా ఉంటుంది కదా చింత చిగురు పప్పు.
1: దాన్ని చేయాలి కానీ అంత రుచి అంటే అంత రుచి ఉంటుంది సార్.
0: అవునవును, వేడి వేడి అన్నము చింత చిగురు పప్పు
1: అంటే అది కొంచెం బంగారం లెక్కనే సార్ అది.
0: అవునవును, కరెక్ట్, బంగారమే
1: బంగారమే సార్ అది.
0: ఆ చిగురు కొయ్యాలన్నా కూడా చాలా కష్టం కదా. చిటారు కొమ్మల్లో ఉండే చిగురు కోస్తూ ఉంటారు,
1: నేత కొమ్మలు కోసుకుంటా సార్ దాంట్లో.
0: అవును నాగేశ్వర గారు, సరే నాగేశ్వర గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా? చింత చెట్టు చిగురు చూడు అని.
1: సార్ ఇంతకుముందు ఒక పేరు మర్చిపోయినావు సార్, ఇంతకుముందు ఒకసారి.
0: అవునా, చెప్పండి మరి గుర్తు తెచ్చుకొని.
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట దిగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చరణి, చింతు, సుమలత, హర్షవర్ధనయ్య సార్.
0: కార్డులో ఉండే పేర్లు అన్ని చెప్పారా?
1: భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి సార్.
0: ఓకే, కార్డులో ఉండే పేర్లు అన్ని కవర్ అయ్యాయి కదా?
1: మొత్తం కవర్ అయ్యాయి సార్ ఈరోజు.
0: ఓకే నాగేశ్వరరావు గారు,
1: మంచి సార్. ఓకే,
0: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: మంచి సార్,
0: మంచి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
0: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో హలో, నమస్తే అండి. హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం. ఈశ్వర్ యాదవ్ గారా? చెప్పండి. ఇంకా ఏం కాల్ రాలేదా అని వెయిట్ చేస్తున్నాను. చెప్పండి. రెగ్యులర్ గా చేసేవాళ్ళని ఎలా గుర్తుపట్టలేక ఉండామండి? కొత్త వాళ్ళు అయితే గుర్తుపట్టలేం, కానీ వారం వారం చేస్తూ ఉంటారు కదా. చెప్పండి ఈశ్వర్ యాదవ్ గారు. ఏ పాట? రావణుడే రాముడైతే.
7: రాముడే రావణుడైతే.
6: రాముడే రావణుడైతేనా, రావణుడే రాముడైతేనా?
7: ఎట్లయితే
6: సినిమా వేరే కదా. రావణుడే రాముడైతే కదా.
7: రావణుడే రాముడైతే,
6: రాముడే రావణుడైతే సినిమా ఉందా? లేదు కదా.
7: రావణుడే రాముడైతే.
6: ఓకే, అందులోంచి
7: రవివర్మకు అంటే ఆ పాటే కదా.
6: రవివర్మకేందనా, బాగుంటాయి దాంట్లో. అందులో సాంగ్స్ అన్ని బాగుంటాయి, అందులో పాటలు అన్ని బాగుంటాయి కదా.
7: రవివర్మకనే పాట బయట బాగుంటుంది.
6: ఓకే ఓకే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి. హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడేది?
4: ధర్మవరం నుంచి చింతాభవాని సార్.
3: చింతాభవాని గారు, బాగున్నారా?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్?
3: బాగున్నాం అండి. చెప్పండి భవాని గారు.
4: లెజెండ్ గురించి చేయండి సార్ పాట.
3: లెజెండా?
4: అవును సార్.
3: లెజెండ్, ఓకే, ఉందా లెజెండ్?
4: ఉందా సార్?
3: చూస్తున్నాను లెజెండ్. కొత్త పాటలు కదా అవి. లెజెండ్ లేదండి. లేదు
4: సార్. సరే సార్, కుంతిపుత్రులోంచి సాయిబాబా పాట ఏంటి సార్?
3: కుంతి కుమార్. ఇంతకుముందు కూడా ఇదే పాట కోరారు మీరు కదా.
4: సార్,

0: చేస్తాం సార్.
1: ఏం చేస్తున్నారు భవాని గారు?
0: మగం నేర్చుకుంటాం సార్.
1: స్టార్ట్ చేసినారా వర్క్?
0: ఇంకా లేదు సార్, వంట చేస్తున్నాం.
1: వంట ఏం చేస్తున్నారు?
0: వంకాయ కూర ముద్ద సార్.
1: ముద్ద? అబ్బో రోజు టిఫిన్కి అదేనా
0: సార్?
1: రోజు చేస్తూ ఉంటారా, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా?
0: రోజు లేదు సార్, ఒక్కొక్క రోజు
1: ఒక్కొక్క రోజు. మామూలుగా టిఫిన్కి అదే తింటూ ఉంటారు మామూలుగా? మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కదా. కుంతిపుత్తుడు కదా మీరు కోరిన పాట? ఉంది ఉంది, సాయిబాబా సాంగ్ లేలే బాబా నిద్రలేవాయి కదా. ఓకే ఓకే అండి,
0: ధన్యవాదాలు సార్.
1: మంచిదండి.

0: భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం. హలో
3: హలో
2: హలో
3: నమస్తే. గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
3: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా సార్.
2: రామయ్య?
3: అవును సార్,
2: నూనెపల్లి నుంచి.
3: బాగున్నారా సార్?
2: బాగున్నాను రామయ్య గారు. రామయ్య గారు, నాది డౌటు, నూనెపల్లి అంటారు కదా?
3: అవునవును.
2: ఎందుకనేది? అంటే మీరు ఓకే ఓకే ముందు నుంచి లేరా మీరు అక్కడ? ఓకే ఓకే. ఏం నూనె దొరుకుతుంది?
3: అన్ని రకాల నూనె, సన్ ఫ్లవర్ కానీ,
2: మామూలు
3: తవుడు నూనె కానీ, నూనె కానీ అన్ని దొరుకుతాయి.
2: అదే నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు అట్లా నంద్యాల మీద వెళ్ళేటప్పుడు, నూనెపల్లి అంటే నన్ను ఎందుకు అబ్బా నూనెపల్లి పెట్టారు అనుకున్నా.
3: రెండు సార్లు సరికా
2: వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్పండి రామయ్య గారు.
3: రండి సార్, రండి.
2: వస్తాం వస్తాం, ఖచ్చితంగా వస్తాం.
3: చిత్తూరు పోతామండి, ఇక్కడ కూడా రండి.
2: నంద్యాలకు కూడా రమ్మంటారా?
3: మహానంది వెళ్ళినప్పుడు మహానందికి ఇక్కడికి వస్తాం, శ్రీశైలం పోతారు కదా?
2: అవునవునవును, కరెక్ట్.
3: అప్పుడు వెళ్తాను, సపరేట్ ఏం రావాల్సిన అవసరం లేదు, పని మీదనే.
2: చాలా ధన్యవాదాలు మీ ఆహ్వానానికి.
3: ధన్యవాదాలు.
2: చెప్పండి రామయ్య గారు, ఏ పాట విందాం?
3: మొన్న ఎన్టీఆర్ జయంతి అయిపోయింది సార్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మొన్న అది డ్రైవర్ రాముడు సార్.
2: డ్రైవర్ రాముడు వర్ణించను అనే ఇంకో పాట.
3: నోట్లోంది
2: అవునా? అదంటేనే ఆ పాట గుర్తొస్తుంది కదా.
3: అవునండి, గుర్తొస్తే కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది అనమాట.
2: మంచి మెలోడీ సాంగ్. మంచి మెలోడీ సాంగ్ అది.
3: మెలోడీ సాంగ్ ఎన్ని సార్లు విన్నా దేవుడు కొట్టదు, మళ్ళీ మళ్ళీ వినాలి,
2: మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. కరెక్ట్.
3: ఏం సార్ అక్కడ వర్షం పడింది సార్? ఉదయం
2: లే, కొంచెం కొంచెం అంటే మూసుకొని ఉంది కానీ మబ్బులు మూసుకున్నాయి. అవునా? ఓకే, పడుతుంది అట్లా, పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీకు పడిందా బాగా నంద్యాలలో? ఓకే, సంతోషం రామయ్య గారు. మరి మీరు కోరిన పాట వస్తుంది.
3: కుటుంబ సభ్యులు పేర్లు ఇస్తాను సార్.
2: చెప్పండి.
3: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మీ నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆలిశే, లక్ష్మీదేవి, అలాగే పోలయ్య కోసం, మీకోసం, సర్దార్ కోసం, మా కోసం, అందరి కోసం ఈ పాట.
2: ఓకే, నంద్యాల జిల్లా వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు ఇద్దరి కోసమా?
3: అవును, అందరి కోసం సార్. అట్లే మీరు అందరికి వచ్చినప్పుడు తప్పక మర్చిపోండి, మేము ఉన్నామని గుర్తించండి, గమనించండి.
2: ఓకేనండి రామయ్య గారు, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.
3: థ్యాంక్ యూ.
2: మంచిదండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో
0: హలో
1: హలో అన్న, నేను హర్ట్ అయిపోయాను. మీరు నా కాల్ చేసేసలే నేను హర్ట్ అయిపోయాను. నేను
0: హర్ట్
1: హర్ట్ అయిపోయాను. నేను
0: ఎందుకు
1: కాల్ ఇంత ఆలస్యం తీసుకున్నాను? నేను హర్ట్ అయిపోయాను. నేను ఇవాళ మాట్లాడి కలుసుకోలేను మీతో.
0: సరే అయితే కాల్ కట్ చేయండి. హర్ట్ అయ్యారంటే హలో హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. సిగ్నల్ సరిగ్గా లేనట్లుందండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. హలో
2: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, ఎవరు?
2: ధర్మారావు శాంతినగర్ నుంచి. నా పేరు ఓబులేష్ సార్.
0: ఓబులేష్ గారు చారుగుండలో ఓబులేష్ కాదు కదా?
2: లేదు సార్, చారుగుండలోది కుమ్మెద్ది.
0: కుమ్మెద్ది కదా, నాకు అదే వస్తుంది. ఎప్పుడు
2: మీరు
0: శాంతినగర్ ఓబులేష్ గారు? చెప్పండి ఓబులేష్ గారు.
2: మేము ఎప్పటి నుంచో రేడియో అభిమానులు.
0: అవునవును, మీవి కూడా ఉత్తరాలు చాలా ఉంటాయి ధర్మవరం నుంచి.
2: అభిమానం అయితే ఎక్కువ రేడియోనే ఉంటాం.
0: అవును, రేడియో శ్రోతలు శాంతినగర్ ధర్మవరంలో చాలా మంది ఉన్నారు.
2: ధర్మవరం ఉన్నారు సార్. బంగారు పంజరం సినిమా కాదు.
0: బంగారు పంజరం ఎవరు అందులో హీరో?
2: శోభన్ బాబు వాణి శ్రీ
0: సార్. శోభన్ బంగారు పంజరం.
2: అందులో నుంచి శ్రీశైల బ్రహ్మరామిక రమణ అని
0: మూడు ఉన్నాయి అందులో పాటలు. 1969లోది ఫిల్ము. కోక మెరిసెను, పదములే చాలు రామా ఆ పాట, ఏమి రామా కథ శబరి, ఆ మూడు పాటలు ఉన్నాయి.
2: బంగారు పంజరంలో ఆ పాటలు కదా సార్.
0: ఇది 1969 ఫిల్మ్. ఇది
2: వాణిశ్రీ బంగారు పంజరం.
0: ఇదైతే 1969లో వచ్చిన సినిమా బంగారు పంజరం. ఇక్కడ మన దగ్గర ఉండేది
2: దాంట్లో అందులో కొండల కొనల సూర్యుడు అనే సాంగ్ కూడా ఒకటి ఉంది.
0: అవునా, ఇందులో మూడు పాటలే ఉన్నాయి మన దగ్గర.
2: అవునా,
0: పదములే చాలు రామా, అది ఏమి రామా కథ శబరి, కోక మెరిసిన
2: సినిమా వేరు సార్. రెండు ఉన్నాయి.
0: అవును, రెండు ఉంటాయి. అయితే ఇది 1969 కాబట్టి దాని తర్వాత ఏమన్నా 70స్లో వచ్చిన ఫిల్మ్ ఉండొచ్చు మీరు అడిగిండేది. అది లేదు మన దగ్గర.
2: అయితే సార్ మాట్లాడుతుంది.
0: ఇంకోటి ఏది చెప్పండి.
2: అగ్గిపిడుగులోంచి పాట అనిపిస్తుంది.
0: అగ్గిపిడుగు అందులోంచి
2: ఏమో ఏమో
0: ఏం కాలేదు కదా మీకు. బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్, అందరూ బాగుండాలి. ఓకే ఓబులేష్ గారు, ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మీరు కోరిన అగ్గిపిడుగు చిత్రం నుంచి పాట వస్తుంది, వినేద్దాం.
2: ధన్యవాదాలు.
0: మంచిది.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో నమస్తే.
0: నమస్తేనండి. ఎవరు? పోలేరయ్య. పోలేరయ్య గారు బాగున్నారా? మీకే సరిగ్గా తగలదు కదా.
1: అసలు చెప్పాలంటే అంటే నేనైతే ట్రై చేయను కానీ 3 వారాలు చేయక.
0: అవునా? ఓకే ఓకే.
1: నేనేదో విషయం చెప్పాలని ఫోన్ చేశాను.
0: చెప్పండి పోలేరయ్య గారు.
1: మన అనంతరం ఆకాశవాణి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరం లేక అడుగు పెడుతున్న సందర్భంగా కార్యక్రమాల శాఖ నిర్వహిస్తున్న శృతి ప్రియాంక మేడం గారికి, అలాగే హారిక మేడం గారికి, మన ప్రేమైన సముద్ర వ్యాఖ్యాతలకు, కేసరి సాంకేతిక విభాగానికి, అలాగే పరిపాలన విభాగానికి, సెక్యూరిటీ సిబ్బందికి, మన శబ్దమిత్రైన శ్రోతలకు అందరికీ మన ఆకాశవాణి తరపున శుభాకాంక్షలు.
0: చాలా ధన్యవాదాలండి పోలేరయ్య గారు.
1: మన నాగేశ్వర వేణుగోపాల్ గారి పరిచయ కార్యక్రమంగానే వచ్చింది ఈరోజు. కానీ ఒక పరిచయం ఉంది కదా, మన అనంతరం ఆకాశవాణి 90వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా మంచి మంచి మన కార్యక్రమాలు రావాలని కోరుకుంటున్నా. మీరు కానీ మంచి మంచి కార్యక్రమాలు సమర్పిస్తున్నారు. మీరు ఇంకోటి ఎప్పుడు ఏ పాట కావాలా, మీ పేరేమి ఊరేమి కాకుండా శ్రోతలు ఎంత చక్కగా పలకరిస్తున్నారు. నవ్వుతూ ప్రతి ఫస్ట్
0: కారణం
1: ఇట్లా ఉండాలన్నమాట. అంటే శ్రోతలు రంజింపజేస్తూ బాగా పలకరిస్తారు అనమాట. వాళ్ళు యోగక్షేమాలు అడుగుతూ ఏం చేస్తారు ఎట్లా అని. అంటే ఎప్పుడు ఎప్పుడు నీకు ఏం పాట గల కోరుతున్న శ్రోతలు, ఏం పాట గల కోరుతున్న శ్రోతలే కాకుండా ఈరోజు వెరైటీగా మీరు ఎప్పుడు వచ్చినా కానీ శ్రోతలు ఆకట్టుకుంటారు సాయి ప్రసాద్ గారు. ఈ విషయం నాకు బాగా నచ్చింది.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలు పోలేరయ్య గారు, మీ అభిమానానికి ధన్యవాదాలు. పోలేరయ్య గారు, మనకి మన అనంతపురం ఆకాశవాణి ప్రోగ్రాములు ప్రారంభమై కరెక్ట్గా 29వ తేదీ నాటికి 1991 May 29 కదా,
1: 21 ఉండాల్సింది. రాజీవ్ గాంధీ ఆ రోజు వల్ల మనకి 29 మార్చినారనమాట.
0: చదివారు మీరు అయితే ఆర్టికల్?
1: ఆకాశవాణితో కానీ నా ప్రయాణం 30 సంవత్సరాలు సార్.
0: 30 సంవత్సరాలా?
1: 30 సంవత్సరాలు.
0: ఓకే. అనంతరం ఆకాశవాణి ఏర్పడి 5 సంవత్సరాల తర్వాత వింటున్నారు మీరు అయితే అప్పుడు?
1: నేను ఫస్ట్ కడప వినేవాడిని, శ్రీలంక వినేవాడిని. ఇంకా తర్వాత నేను ఆకాశవాణితో ఇంకా మిగతా ఒక 15 ఏళ్ళ వరకు నేను యాంటీనా కట్టుకుని 27 ఏళ్ళ యాంటీనా కట్టుకుని కడప, తిరుపతి, తర్వాత హైదరాబాద్, విజయవాడ అన్ని వినేవాడిని. స్టేషన్కి ఏ రేడియో ఇంకా దాన్ని కదిలించేది లేదు, ఓన్లీ ట్యూన్ మాత్రమే చేసుకుంటాను.

0: చేసుకోవాలని.
1: ఓహో సూపర్.
0: తర్వాత యాప్ వచ్చిన తర్వాత ఇంక మొత్తం అన్ని స్టేషన్లు వినగలుగుతున్నాము. ఈ మధ్యలోనే తమిళనాడులో కోయంబత్తూరు ధర్మపురి వింటున్నా.
1: కోయంబత్తూరు కూడా వింటున్నారు?
0: కోయంబత్తూరు కానీ వింటాను, అక్కడ వ్యాఖ్యాతలు నాకు బాగా పరిచయం.
1: అబ్బో గొప్ప విషయమే.
0: ధర్మపురి
1: అంటే ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అనౌన్సర్లందరూ మీకు పరిచయం అయితే.
0: ధార్వాడ ఆకాశవాణి, తర్వాత వచ్చేసి ఓసిపేట ఆకాశవాణి కానీ పోయినాను మొన్న హాలిడేస్ లోనే.
1: చాలా గొప్ప విషయం పోలేరయ్య గారు, మీరు రేడియో మీద ఇంత అభిమానం పెంచుకొని ఇప్పుడు ప్రసార మాధ్యమాలు ఇంత మీడియా పెరిగిన నేపథ్యంలో కూడా, సామాజిక మాధ్యమాలు పెరిగిన కాలంలో కూడా మీరు రేడియోని ఇంత ఇష్టంగా ఇంత అభిమానంగా వింటూ ఉండడం చాలా గొప్ప విషయము, మాకు చాలా ఆనందదాయకం. ఇది
0: నాలుగు ఆకాశవాణి కేంద్రాల్లో బెస్ట్ లిజనర్ అవార్డు గాని ఇచ్చారన్నమాట.
1: బెస్ట్ లిజనర్?
0: అవును.
1: అబ్బాబ్బాబ్బా చాలా గొప్ప విషయము పొలేరే గారు, మీలాంటి శ్రోతలు ఉండాలి.
0: అందువల్ల ఆకాశవాణికి ఎప్పుడు కృతజ్ఞతని మీ కింద శ్రోతనే.
1: మీలాంటి శ్రోతలు, మీ అభిమానమే ఆకాశవాణిని ఇంత ఉన్నత స్థాయికి కూడా తీసుకెళ్తుంటుంది. వింటూనే ఉండనండి రేడియో. పొలేరే గారు చెప్పండి, ఏ పాట విందాం మరి?
0: శివ సినిమాలో ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో పాట చూడండి.
1: ఎన్ని ఎల్లో మళ్ళీ ఎల్లో అనే,
0: లేదంటే ఆనందో బ్రహ్మ అనే పాట అయినా ఏమైనా బాగుంటుంది. శివ సినిమా
1: ఆనంద బ్రహ్మ వేద్దాంలేండి, ఆనందంగా విందాం.
0: సరే అదే చేస్తాం.
1: ఓకేనా?
0: ఓకే ధన్యవాదాలు.
1: ఓకే ధన్యవాదాలు పోలేరయ్య గారు.
0: థ్యాంక్ యూ.

హలో అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు టెలిఫోన్ ద్వారా కోరిన పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఏకచిత్రగానం రాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ వారి పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు వింటారు. ఈ పాటలకు సంగీతం ఎంఎం కీరవాణి. అభ్రపథమ్మున

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు.

0: విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

శ్రోతలకు గమనిక. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 10:55 ప్రసారమవుతుంది.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక రేపు ఉదయం 11:30 తెలుగు అనువాదం వినవచ్చు. గమనిక విన్నారు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పోలీస్
5: మిస్ సీమా,
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఏకచిత్రగానం కార్యక్రమంలో మీరు వింటున్నారు పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు. ఈ పాటలకు సంగీతం ఎంఎం కీరవాణి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: శ్రోతలకు గమనిక. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 10:55 ప్రసారమవుతుంది. అలాగే 11:30 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక రేపు ఉదయం 11:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఏకచిత్రగానం కార్యక్రమంలో మీరింతవరకు రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్ వారి పెళ్లి సందడి చిత్రం నుండి పాటలు విన్నారు. ఈ పాటలకు సంగీతం ఎంఎం కీరవాణి, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, శ్రీ మల్లాది రవికుమార్ గార్ల గాత్రయుగళం విన్నారు. శ్రీ ఎంఏ సుందరేశన్ వయలిన్, శ్రీ పత్రి సతీష్ కుమార్ మృదంగం, శ్రీ వి గోపాలకృష్ణన్ ఘట్టం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం భవిష్యత్తు

భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మో జలసింధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన $1 బిలియన్ ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్కు చెందిన 4 డ్రోన్స్ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగించింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్ర దేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ధ విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయబార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయబారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపలు కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్య ఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షెమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మో జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోబాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం

0: అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
1: Today, power is no longer concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
0: Gaza భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హమాస్ పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశలవారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనేస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని యాంటోనీ అల్బనేస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ECTA ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటి వరకు భారత్లో 2 సార్లు పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ అల్బనీస్ వివరిస్తూ,
2: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
0: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార IPMSC కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ, ఇండో పసిఫిక్ లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 దేశాలు ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ 2 కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కో రుబియో పేర్కొంటూ,
3: We have real concrete achievables that we can announce to our respective countries and to the world. On the issue of maritime security, there are 2 big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the

0: expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
1: అదేవిధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించారు. ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ,
2: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world. The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
1: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. షాన్సీ ప్రావిన్స్ లోని టోంగౌజ్ గ్రూపుకు చెందిన లీషెన్యూ బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన, అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్దాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేని హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా, ప్రమాదకర సముద్ర అలల కారణంగా 2 మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువోలు లంక అవెనుగడ్డ నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా హలో బ్రదర్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

కార్యక్రమంలో తర్వాత పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. సిరి సిరి మువ్వా చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు జి రాజారాం గారు బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి.

0: అంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: వాణిజ్య ప్రకటనలు విన్నారు. మరి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో చాలామంది ఆన్సర్లు అయితే పంపించేశారు. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు. ఎస్, కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారనమాట, అంటే సగం కరెక్ట్ ఆన్సర్ సగం రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే, నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీచరణ్ ఫ్రమ్ పుల్లూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే కొల్లిపార నుండి వివి లక్ష్మీ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్మలు, బాజీ, బుజ్జి. అలాగే వేటపాలెం రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపించేస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ద్వారక గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లలిత, మురళి, బాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారు పాళ్యం నుండి నాగరాజు, సంధ్య పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్, సుగుణాబాయి గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ మీ పేరైతే పంపించలేదు. నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్, దీపు, సౌజన్య పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం నుండి సురేంద్రబాబు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎనివే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడే పంపించేశారు. ఓకే, ఇందక్కడ రాంగ్ సగం రాంగ్ సగం రైట్ అన్నాను కదా, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, దాన్ని కొంచెం మోడిఫై చేసి ఆన్సర్ పంపించారు అనమాట. ఎస్, ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే, మరి స్టూడియోలో టైం చూస్తే 10:39:49 కావస్తుంది. మరి ఇక హ్యాలీవెల్లు ప్రోగ్రామ్కి టాటా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మీ ఆర్జే దీపు కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేను మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను ఈరోజు. ఇంకొక రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటానమాట. అంటిల్ దెన్ టేక్ కేర్. అందరూ కూడా ఎండలు కాబట్టి చక్కగా మంచి మంచి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
3: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది టెస్ట్లు వచ్చేసి 3 నెలల యావరేజ్ చూస్తామండి.

0: మోడల్ యావరేజ్ అనేది, అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు. కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సి మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఎవన్సి గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఎవన్సి అనేది చేస్తాము. సో హెచ్పిఎవన్సి చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏమి అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్పిఏవన్సీ ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనం, ఈ మూడు కామన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. సో షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత, ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది, అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాము. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో చాలామంది మీరు వినుంటారు, ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము, అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, డిపెండింగ్ అపాన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా, అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒక్కసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఎప్పుడు హెచ్బిఏవన్సీ అనేది అడ్వైస్ చేస్తాం. హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో హెచ్బిఏవన్సీ చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థమవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడుపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నరకు రండి, 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే, అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము హెచ్బిఏవన్సీ ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160, తిన్న తర్వాత 200, అంటే ఆ రోజుకి అయ్యో బాబు ఏంటి ఇంత ఉంది, హెచ్బిఏవన్సీ చూస్తే 7 ఉంది కదా అని ఇలా అంటుంటారు, మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
0: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏమైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హెచ్బిఏవన్సీ అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు. కాబట్టి మనం హెచ్బిఏవన్సీని రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్బిఏవన్సీ నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రం మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ హెచ్పిఏవన్సీ ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్ని కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ 2 రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు 3 రోజులు ఆహారం పాటించినా కూడా మీకు హెచ్పిఏవన్సీ చేంజ్ అయ్యే

0: విశ్వాసం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టుకు నార్మల్ కనిపిస్తాయి. సో హెచ్బిఏ1సి చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే, బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుందనేది మనం పేషెంటే సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలోఅప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉందనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది. ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు మందులు ఎట్లా వాడాలో చెప్పండి. అసలు
0: ఏమండి అది, యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులిన్ వాడతాం టెంపరీగా, అది మళ్ళీ మనం ఆపేసి టాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా టాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారమో ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు టాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షనో కాలు ఇన్ఫెక్షనో ఉంది, ఆ టైంలో టాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాలు ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఏ1సి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు టాబ్లెట్స్లో కూడా సెలెక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి టాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు. ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను. ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం టాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు, అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ సరిగ్గా స్పందించినప్పుడు టాబ్లెట్స్ ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెస్పాన్స్ రానప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం మెట్ఫార్మినే ఉంది, మ్యాక్సిమం డోస్ బుక్ లిమిట్ 2500 నుంచి 3000 వేసినా కూడా కొంతమంది అంత అడ్వైస్ చేయము అసలు ఎవరికి 2000 కూడా అడ్వైస్ చేయము యాక్చువల్లీ. సో 2000 మ్యాక్సిమం పెట్టుకుంటారు, కానీ అది వేసిన తర్వాత వాళ్ళ హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, విల్ పవర్ ఇవన్నీ మెయిన్ అండి. సో బేసికల్గా ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ విల్ పవర్ కావాలి, మెయిన్ ఏంటంటే డిసిప్లైన్ కావాలి, విల్ పవర్ కావాలి, డైట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఆ తర్వాత మెడిసిన్స్ అన్నమాట. సో ఈ 4 స్టేజీల తర్వాత మెడిసిన్స్ వస్తాయి. సో ఇదన్నీ ఫాలోఅప్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అన్ని వాడినా కూడా అతను హెచ్బిఏ1సి 12 ఉందంటే దాని ఇంకా నో పాయింట్, వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఈ ఇన్సులిన్కి ఏదో అయిపోతుంది అనుకుని 12 హెచ్బిఏ1సిలు ఉన్న పేషెంట్కి ఆ హెచ్బిఏ1సి 12 మెయింటైన్ అవ్వడం వల్లే అన్ని కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫార్ములా ప్రకారం అందరికీ ఈ పలానా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చాలి పలానా వాళ్ళకి అనేది ఉండదు అనమాట. అది ఒక రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్న డాక్టర్కి, ఆ ఫిజిషియన్కి మాత్రమే ఆ పేషెంట్ ఒక స్థితి తెలుస్తుంది, దానికి ఎలా కరెక్ట్ పెట్టాలనేది డాక్టర్కి తెలుస్తుంది.
1: ఎంత షుగర్ లెవెల్ వరకు ఇన్సులిన్ వాడాలండి?
0: బేసికల్గా ఎవరికైనా కొత్తగా వచ్చే పేషెంట్ హెచ్బిఏ1సి అబౌ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి టాబ్లెట్తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్కి ఇంకా ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు, హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గను కాంప్లికేషన్స్ అన్ని మీకు తెలిసినవే, లైక్ కార్డియాక్, రెయినల్, కిడ్నీ ఇవన్నీ. సో పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితి బట్టి, పేషెంట్ అవసరం బట్టి, పేషెంట్కి ఉండే అవకాశాలు బట్టి పేషెంట్కి టాబ్లెట్స్, ఇప్పుడు 3 రకాల టాబ్లెట్స్, 6 రకాల టాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది, అప్పుడు మనం టాబ్లెట్స్ తగ్గించేసి, బాబు ఈ టాబ్లెట్స్ కంటే ఇన్సులిన్

బెటర్ అని అడ్వైస్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదు, కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ టాబ్లెట్సే కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడేవారికి నేను చెప్పదలుచుకున్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలామందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే బేసికల్గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ఎంఎల్, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ఎంఎల్. అంటే బాటిల్ని చూసినప్పుడు ఏంటంటే ఆ మూలకి మీకు ఇండికేషన్ ఉంటుంది 40 IU పర్ ఎంఎల్, 100 IU పర్ ఎంఎల్. సో ఇక్కడ ఇది ఏంటంటే పేషెంట్స్ చేస్తున్న చిన్న మిస్టేక్ వల్ల, అంటే పేషెంట్స్కి తెలియక 40 యూనిట్స్ వాడే పేషెంట్స్, ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను. 40 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ వాడుతూ 100 యూనిట్స్ పర్ ఎంఎల్ సిరంజ్ వాడితే షుగర్ కంట్రోల్ పూర్తిగా అదుపు తప్పుతుంది. అలాగే

0: కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదులతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదులు అడగగానే వాళ్ళకి చెప్పాలి, బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ ఇవ్వు, అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏం అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్లో షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు, అంటే ఇన్సులిన్ పెన్ను వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు, ఎందుకంటే పెన్ను అనేది ప్రీఫిక్స్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ను వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటిదాకా ప్రకటించిన కార్యక్రమం విన్నారు.

0: सब न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వే. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలు

మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతినిచ్చారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: Mukti FM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

హాయ్ హలో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:06:25. నేను మీ క్రిష్. ఈరోజు ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను ఈవినింగ్ 5 o'clock వరకు. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 11 to 12 మధ్యలో సినిమా కబుర్లు, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇంటినారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఐ మనోహరుడు నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఫిల్మ్ న్యూస్ ఏంటి అని అంటే మెగాస్టార్ మూవీ విశ్వంభర చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే లేట్ అవుతూ వచ్చింది అనమాట ఈ మూవీ. అండ్ యాక్చువల్గా ఈ జూలైకి రిలీజ్ అవ్వాలి ఈ మూవీ, బట్ డిలే అవుతూ అవుతూ అవుతూ మొత్తానికి ఆగస్ట్ అంటున్నారు, సెప్టెంబర్ అంటున్నారు, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. మరి ఏంటి ఆ రీజన్స్ అనేది ఇంకొక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: చెప్పండి.
5: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
4: కానీ నేను ఎందుకు?
5: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
4: డిజిటల్ అరెస్ట్?
5: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
4: ఇంత డబ్బా?
5: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
4: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
4: హాయ్.
7: RBI అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: మూవీ విశ్వంభర గురించి, అంటే లేట్ అవుతూ వస్తుందని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నాను. అండ్ అది కూడా డౌట్, ఐ మీన్ ఈ ఇయర్ రిలీజ్ కూడా డౌటే అనమాట, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓటీటీ డీల్ కంప్లీట్ అయితే కానీ థియేటికల్ రిలీజ్ ఉండదు ఈ మూవీకి. ఈ మూవీకే కాదు, ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఏ మూవీస్కైనా సరే ఓటీటీ డీల్ అనేది లాక్ చేస్తే తప్ప థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ అది జరగాలి అని అంటే ముందు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి, ఫైనల్ ఎడిటింగ్ లాక్ చేసి, అండ్ టాప్ డిజిటల్ కంపెనీస్కు స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేయాలి. సో అదనమాట సంగతి. అండ్ రీసెంట్గా ఇంకొక రూమర్ కూడా చక్కెర్లు పడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ గురించి. ఎంఎం కీరవాణి గారు యాక్చువల్గా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు, అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే వేరే కంపోజర్ చేయొచ్చు అని టాక్ అయితే వినిపిస్తుంది, మరి ఆ కంపోజర్ ఎవరనేది వెయిట్ అండ్ సీ, చూద్దాం. అది కూడా అవునా కాదా, అసలు కరెక్టా కాదా, ఇన్ కేస్ అయితే ఆ కంపోజర్ ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ ఉండొచ్చు ఈ విశ్వంభర. అయితే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, దాని తర్వాత మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సైనికుడు నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. అండ్ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ ఉన్ని కృష్ణన్ అండ్ కవితా సుబ్రహ్మణ్యం. సో ఈ పాటకు లిరిక్స్ అందించింది కులశేఖర్. అండ్ మనమున్నాం సినిమా కబుర్లో. మూవీ అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అప్డేట్ చెప్తున్నాను, మెగాస్టార్

0: भारती एफएम 101.3
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు గమనిక. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర

0: నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 10:55 ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం తెలుగు అనువాదం మనసులో మాట 134వ సంచిక రేపు ఉదయం 11:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

Superb song winner from the movie Subbu నుంచి ప్లే చేశాను. MM కీరవాణి అండ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మం మణిశర్మ. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. గమ్యం, వేదం, కంచే లాంటి మూవీస్ తో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ క్రిష్ అనమాట. బట్ రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మూవీస్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి కమర్షియల్ సక్సెస్ పరంగా. అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు క్రిష్ అయితే. అది కూడా కొంతమంది యంగ్ యాక్టర్స్ తో ఏ హడావుడి లేకుండా ఒక కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ డ్రామాను సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారంట ఈ మూవీ. సో హోప్ మళ్ళీ ఆయన బ్యాక్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఆయన కంటెంట్ కానీ ఆయన కాన్సెప్ట్స్ కానీ అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. ఆయన మూవీస్ టేకింగ్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుంది. సో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకు మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 12 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో విన్ టు స్టేడియం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తన్వి. రాష్ట్రంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నదీ సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం, మహిళా సాధికారతకు

నిదర్శమని చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని, జూన్ 30 నాటికి భోగాపురం విమానాశ్రయం యాక్సెస్ రోడ్స్ భూములిచ్చిన రైతుల సమస్యలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని వాసవిపెనుగొండలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజుల పాటు నెలకొంటాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: FM 101.3.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04:57 అండ్ వెల్కమ్ టు మీకు తెలుసా. మీకు తెలుసాలో, సో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేట్ యూ.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం ఎర్ర గులాబీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రతా గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రత

0: గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యూమిన్ ఆంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి, ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాలలో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి, గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ధ స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ, త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the 3 services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య

0: ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనేటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో మీర్జా గాలిబు రచించిన గజల్స్ వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు మీర్జా గాలిబ్ గారు రచించిన గజల్స్ విన్నారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మాయా బజార్ చిత్రానికి పి లీలా బృందం పాడిన పింగళి గీతం.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఫిల్మ్ గీతాలు చివరిగా అమెరికా అమ్మాయి చిత్రానికి

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: పదహారణాల నవయవ్వన తొంభై వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: ఫిలిం గీతాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రైన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దిశ

0: దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్ ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు, ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
2: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి అయింది. ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రహంగా చేస్తే మేము అందరం సత్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాం.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
3: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
1: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
4: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్పి పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తున్నాయి. అందువల్ల 29,000 మంది అరిత్రులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
1: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా

0: గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా జీవితం శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
7: చక్కని మెలోడీస్ వినబడుతున్నాయి లేచేటప్పటికి. బాగా నిద్రపోయి లేచానేమో, ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. కళ్ళు నలుముకుని చుట్టూ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయమే అమ్మాయి దగ్గరికి వచ్చాననే సంగతి. ఉదయం అమ్మాయి లాసియా వాళ్ళ ఇంటికి వచ్చాను. తెల్లవారుజామున 5 గంటలకే బస్సు హైదరాబాద్ వచ్చేసింది. ముందు స్టేజ్ దగ్గరే ఫోన్ చేయటం వలన అల్లుడు కార్తీక్ బస్సు దగ్గరికి కారు తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి లేచి ఉంది. మనవరాలు, మనవడు మంచి నిద్రలో ఉన్నారు. కార్తీకు యోగక్షేమాలు అడిగి మళ్లీ ఆఫీసుకు వెళ్లాలి కదా, కాసేపు పడుకుంటానని పడుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చి మనవల్ని నిద్రలేపింది లాస్య. కళ్ళు తెరుస్తూనే మనవరాలు కావేరి, మనవడు విహారి అమ్మా, అమ్మమ్మ వచ్చిందా అని అడుగుతున్నారు. నాన్న, బంగారు, నేను వచ్చేసానర్రా, లేవండి. అమ్మమ్మ.

అమ్మమ్మా, నా బంగారు నాయన్లు లేవండి. అమ్మమ్మా, నాకేం తెచ్చావు? అమ్మా కావేరి, నీ లిస్టు ప్రకారం అన్నీ తెచ్చానే తల్లి, లేకపోతే బతకనిస్తావా? అమ్మమ్మా, మరి నాకు? నా తండ్రే, నీకు తేకుండా ఉంటానా? అన్నీ తెచ్చాను, లేచి బ్రష్ చేసుకుని రండి ముందు. ఓకే ఓకే. అమ్మా, రైస్ కుక్కర్ పెట్టాను, వాళ్ళకి బాక్సులోకి పులిహార కావాలట. అమ్మమ్మే చెయ్యాలని నిన్నే చెప్పేశారు. అవునా? ఉండు, నేను చేస్తాను. ఆ బ్యాగ్లో మన ఇంట్లో నిమ్మకాయలు తెచ్చాను, ఇలా ఇవ్వులాసియా. అమ్మా, ఇవిగో నిమ్మకాయలు. అమ్మా, పాలకూర పప్పు చేశాను, బెండకాయ వేపుడు చేశాను, మిగతా పని చూడమ్మా, నేను పిల్లల్ని రెడీ చేస్తాను అంటూ వెళ్ళింది లాస్య. పొద్దుటిపూట అంతా హడావిడి హడావిడి. పిల్లలు స్కూళ్ళకి, అల్లుడు ఆఫీస్కి వెళ్ళాక అమ్మా అంటూ వచ్చింది లాస్య. అమ్మా, లాస్య చెప్పమ్మా, ఎలా ఉన్నారు? ఏమిటి సంగతులు? ఏమున్నాయమ్మా, బాగానే ఉన్నాం. అయినా రోజూ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంక విశేషాలు ఏమీ మిగలడం లేదు. అవునమ్మా, ఫోన్ వచ్చి దూరాల్ని దగ్గర చేసేసింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది, అల్లుడు ఫోన్ చేసి రమ్మంటే అదే చెప్పాను, అయినా వెళ్ళలేదు. ఇక్కడికి రండి, టికెట్ బుక్ చేశాను అని చెప్పారు. అవునమ్మా, నువ్వు వెళ్ళి 4 నెలలైంది కదా, మళ్ళీ 1 నెల ఉండి ఉండాలనిపిస్తే ఉందూగాని, వెళ్ళాలనిపిస్తే విడదుగాని, ఒక్కదానివే కదా, కాస్త చేంజ్గా ఉంటుంది. బాగానే ఉంది. అస్తమాను వస్తే బాగుంటుందా అమ్మా? బాగోకపోవడానికి ఏముంది? నా దగ్గరకు కాకపోతే ఇంకా ఎక్కడికి పెడతావు? పిల్లలు కూడా అమ్మమ్మని రమ్మను అని గొడవ చేశారు. అవును, మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇదిగో మళ్ళీ 20 రోజులు యాత్రకు వెళ్ళారు. బాగుంది, చక్కగా బంధువులందరూ కలిసి వెడుతున్నారు. ఇంచుమించు అన్ని దైవక్షేత్రాలు చూసేసినట్టున్నారు. ఆ, ఏదో సత్కాలక్షేపం, వెడుతూ ఉంటారు హాయిగా. అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం బయట పని ఉంది, కూరలు కూడా తీసుకురావాలి. సరే అని అమ్మాయిని పంపించి తలుపు వేసుకుని వచ్చి పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. మాకు ఒక్కగానొక్క కూతురు, గారాబం చేసిన పద్ధతిగా పెంచాం. అల్లుడికి 1 చెల్లెలు ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, 2 పిల్లలు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అల్లుడు చాలా మంచివాడు. మొదట వాళ్ళ అమ్మా నాన్నలతో చాలా సమస్యలు ఉండేవి. ఆ రోజుల్లో అమ్మాయికి నెల తప్పిందని చూడటానికి వెళ్ళాను. ఇంటికి తీసుకువచ్చి చనిమిడి పెట్టి పంపిద్దాం అనుకున్నాను. ఒంగోని ఇల్లు తడబట్ట పెడుతున్న లాస్యం చూసి కంగారు పడి, అదేమిటమ్మా నువ్వు తుడుస్తున్నావు? అవసరమైతే మాపు పెట్టాలి, కానీ ఒంగోని తుడవకూడదు అని నా కూతురు మీద ఉన్న మమకారంతో అనేశాను. అక్కడే కూర్చున్న వాళ్ళ అత్తగారు గయ్యమని లేచింది. కడుపుతో ఉంటే పనిచేసుకోరా, నేను ఇంటడి చాకరీ చేసుకున్నాను, రాగానే కూతురికి విషం నూరి పోస్తున్నారు అంటూ అర్థం బద్ధం లేకుండా 1/2 గంట వాయించింది. మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోట్లాడుతున్న వియపురాలతో, సారీ అండి, నీళ్లు పోసుకున్న పిల్ల కదా, గభాలను అనేశాను. సారీ అంటూ 15 నిమిషాలు బతిమాలితేగాని ఆవిడ కూలవ్వలేదు. తర్వాత అమ్మాయిని తీసుకువెడతాను, చనివిడి పెట్టి పంపిస్తాను వదినగారు అని అడిగితే ససేమిరా నే పంపను అని పంపలేదు. ఏమి చెయ్యలేక అమ్మాయి అక్కడ ఉదయం నుంచి పని మొత్తం చేయటం చూస్తూ తొలచూలు పిల్ల ఏమీ తింటం లేదని బాధపడుతూనే గుడ్ల నీరు కుక్కుని ఇంటిదారి పట్టాను. 15 రోజులకి అల్లుడు ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదు రమ్మంటే మళ్లీ పరుగులు ఉరకల మీద పెడితే అప్పటికే అభాషణ అయిపోయింది. డాక్టరు బాగా రెస్ట్ కావాలని చెప్పారు. అయినా పంపను అని హఠం చేస్తున్న వియపురాలని చూస్తే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో మాట్లాడాలనిపించలేదు. అల్లుడుగారు, అమ్మాయి చాలా నీరసంగా ఉంది, డాక్టరు రెస్ట్ కావాలంటున్నారు, నేను అమ్మాయిని తీసుకువెడతాను అని అడిగాను. ఏమిటి, నేను పంపను అని చెప్తుంటే నా ముందే నా కొడుకును అడుగుతున్నారు? నాది నా కొడుకుది ఒకటే మాట అంది వియ్యపురాలు. చూడు కార్తీక్, స్త్రీని కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజేషు మాత, సేనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయాధరిత్రి అని చెప్పారు. నాకు తెలిసి మా అమ్మాయి ఆ విధంగానే నడుచుకుంటోంది. అయితే భర్త కూడా దానికి తగినట్టుగా ఉంటే భార్యాభర్తల బంధం అవుతుంది. ఇప్పుడు మా అమ్మాయిది మాత్రం ఈ ఇంటితో నౌకరీ బంధం తప్ప ఇంకేం కనిపించటం లేదు. నా గొంతులో బాధో కోపమో కానీ

మాటలు చాలా ర్యాష్గా వచ్చాయి. అత్తయ్య, లాసేన్ తీసుకువెళ్ళండి, తేరుకున్నాక నేను వచ్చి తీసుకువస్తాను అన్నాడు కార్తీక్. ఏమిట్రా, అత్తగారి మాటలకు తాళం వేస్తున్నావు? అమ్మా, నేను తర్వాత మీతో మాట్లాడతాను. లాస్యని అత్తయ్యని వెళ్ళనివ్వండి అని ఖచ్చితంగా చెప్పాడు. ఏమీ చెయ్యలేక రుసరుసలాడుతోంది వాళ్ళత్తగారు. పిల్లనిచ్చాం కదా, తగ్గే ఉండాలని నేనే మర్యాదగా వెళ్ళి వస్తాం వదినగారు, వెళ్ళి వస్తాం అన్నయ్య గారు అని చెప్పి బయలుదేరాం. ఇంటికి వచ్చేటప్పటికీ లాస్య చాలా నీరసపడిపోయింది. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపించాను. ఆవిడ ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ చాలా వీక్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన మందులు వాడమని చెప్పి చిన్నప్పటి నుంచి లాస్య బాగా తెలియటం వలన, మా ఫ్యామిలీతో ఆవిడకి ఉన్న అనుబంధం వలన కాసేపు కూర్చోమని లాస్యని నెమ్మదిగా మాటల్లోకి దించారు. సరే, పేషెంట్స్ ఎవరూ లేరు కదా, డాక్టర్ గారు ఏదో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అర్థమయ్యి, నేను ఇప్పుడే వస్తాను డాక్టర్ గారు, లాస్య ఇక్కడే ఉండమ్మా అని చెప్పి బయటకు వచ్చేశాను. నేను దగ్గరలోని షాప్లో కూరలు పళ్ళు కావాల్సిన సరుకులు కొనుక్కుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అర్ధగంట పట్టింది. అమ్మా లాస్య, వెడదామా? డాక్టర్ గారు, వస్తామండి. లాస్య లేచి, థ్యాంక్ యూ ఆంటీ ఫర్ యువర్ సజెషన్స్ అని చెప్తున్న తన మొహంలో ఏదో రిలీఫ్ కనిపించింది. అమ్మయ్యా అనుకుంటూనే ఇంటికి వచ్చాం. ఒక 15 రోజుల్లోనే బాగా తేరుకుంది లాస్య. అమ్మా, రేపు కార్తీక్ వస్తానన్నారు, నేనింక బయలుదేరతాను అంది. సరే అమ్మా, నీ లైఫ్ జాగ్రత్తగా డీల్ చేసుకోమ్మా, ఎవరి జీవితాన్ని వాళ్లే పండించుకోవాలి. కార్తీకు చదువుకున్నవాడు, మంచివాడు, జాగ్రత్తగా ఆలోచించి జీవితాన్ని చక్కదిద్దుకోండి. స్త్రీగా తల్లిగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మీ అత్తగారి అహంకారం అజ్ఞానమే శత్రువులు తప్ప అత్తామామలు కాదు. తల్లిదండ్రులను చివరి రోజుల్లో జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పిల్లలదే. చిన్నప్పుడు పిల్లల అల్లరి ఆగం భరిస్తూనే ప్రేమగా వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి. అలాగే పెద్దతనంలో పెద్దవారి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా పిల్లలు ప్రేమతోనే సరిచేసి వాళ్ల జీవితాలతో పాటు వీరి జీవితాలు కూడా నష్టపోకుండా చూసుకోవాలి. వెంటనే లాస్య నా ఊళ్ళో తలపెట్టుకుని పడుకుని, థ్యాంక్ యూ అమ్మా అంది. నా బంగారు తల్లి, 1000 ఏళ్ళు చల్లగా ఉండు అంటూ చెమర్చిన కళ్లతో తలనిమిరాను. పాత జ్ఞాపకాలతో నిండిన నాకు ఎప్పుడో చిన్న కునుకు పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మాయి వచ్చినట్టుంది అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. అమ్మా పడుకున్నావా అంటూ లాస్య లోపలికి వచ్చింది. ఆ, ఇప్పుడే లేచానమ్మా. అయిందా నీ బజార్ పని? అయిపోయిందమ్మా. అబ్బో, 1 గంట అయిందా? నేను సరుకులు కూరలు తర్వాత సర్దుతాను, రామ్మా భోజనం చేద్దాం. ఎందుకమ్మా లాస్య, నువ్వు కాళ్ళు మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యిరా, నేను ఈలోపు సర్దేస్తాను. సరే అయితే. అమ్మా అయిందా, వడ్డించేయినా? ఆ, అయిపోయిందమ్మా, భోజనం వడ్డించే. అమ్మా రోటి పచ్చడి సూపర్. ఆ సరే, కబుర్లో పెట్టి నెయ్యి వెయ్యకు, మానేశాను కదా. ఏం పర్వాలేదు ఒక్కసారికి. సరే కానీ లాస్య, నాకు ఒక సర్ప్రైజ్ మిగిలిపోయిందమ్మా. ఏంటమ్మా అది? మీ అత్తగారు అంత మంచిగా ఎలా మారిపోయారా అని. ఆహాహా, చెప్పావుగా జీవితం మనదని. నీ వేషాలు సరే కానీ చెప్పు, ఏం జరిగింది? అయిపోయిందిగా. ఎందుకమ్మా? అయిపోయిందిలే, కానీ గుర్తు వచ్చినప్పుడల్లా ఎలా జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. కార్తీకు వాళ్ళ అమ్మగారితో మాట్లాడా? ముందు భోజనం చేయి, తర్వాత చెప్తాను. ఈసారి నువ్వు చెప్పాల్సిందే లాస్య. ఆహా అవునా, సరే చెబుతాలే. మాటల్లో అప్పుడే పెరుగు వేసేసుకుంటున్నావు, కడుపు నిండిందా లాస్య? తృప్తిగా. అమ్మ చేతి భోజనం అమృతం. చకచకా టేబుల్ సర్ది బెడ్రూంలోకి వస్తూనే, అమ్మా ఒక్కపొడి అంది. ఆ సరే కానీ చెప్పు. ఏం చెప్పను, నవ్వు కాదు, ఎన్నాళ్ళు ఈ సస్పెన్స్? చెప్పచ్చు కదా. చెప్తానమ్మా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను. నేను, నాకు ఆరోగ్యం బాగాలేక మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వారానికి మా ఆడబడిచి వచ్చింది. వాళ్ళ అత్తగారితో సమస్యగా ఉందని, అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళను అని చెప్పింది. అప్పటిదాకా బాగుంది అనుకున్న కాపురంలో సమస్య ఏమిటో అర్థం.

0: కాలేదు. ముందు నాకేమీ చెప్పలేదు, వాళ్లే మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత అన్నయ్యగారు వస్తే మా అత్తగారి నోరు తెలియందేముంది, పెద్ద గొడవైంది. అన్నయ్యగారు కార్తీక్తో చాలా చిన్న సమస్యని పెద్ద చేసి కాపురం దూరం చేస్తున్నారు, మీరు మీ చెల్లెలతో మాట్లాడండి అన్నారట. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడారు. మా ఆడబడుచు వాళ్ళ అత్తగారు అంతా బాగానే ఉంటుంది, కానీ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నా బయటకు వెళ్ళినా ఓర్వలేదుట, దాంతో గొడవలు. నేను వదినతో నిదానంగా మాట్లాడాను. వదినా, మీ అత్తగారికి చిన్నతనంలోనే భర్త పోయారు కదా, ఒక్కడే కొడుకు అవటానా? కొడుకు కోళ్ళకి దగ్గర అవుతున్నాడు అనుకోకుండా తనకి దూరం అవుతున్నాడని అపోహలో ఉన్నారేమో. కొంచెం నిదానంగా ఓర్పుగా మాట్లాడి చూడండి అని చెప్పాను. నా మాటలకి మా అత్తగారు, నీ సలహా అక్కర్లేదు, నా కూతురికి ఆవిడని చూడాల్సిన అవసరం లేదు, ఆవిడని ఓల్డర్స్ హోమ్లో పడేస్తేనే కాపురాన్ని పంపిస్తాను అని ఖరాఖండీగా చెప్పేసింది. కానీ స్వతహాగా మా ఆడబడుచు అన్నయ్య గారు నెమ్మదస్తులవటాన ఇద్దరూ మాట్లాడుకుని కొంచెం స్థిమితపడ్డారు. ఈలోపుగా వాళ్ళ అత్తగారు కూడా కోడల్ని ఓరవలేకపోయినా కొడుకు కోడలు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. దాంతో మా ఆడబడుచు మార్గం సుగమం అయింది. ఆవిడ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అంతా మంచిగా జరిగినా మా అత్తగారికి నచ్చలేదు. అసలే కోతి, ఆ పైన నిప్పులు తొక్కింది అన్నట్టు ఆవిడ కోపం అంతా నా మీద చూపించటం మొదలుపెట్టింది. ఆవిడ కూతుర్ని నేనే పంపేశాను అని రోజు గొడవ మొదలైంది. అప్పుడే నీ మాటలు, డాక్టర్ ఆంటీ మాటలు గుర్తు తెచ్చుకుని, ఇంకా ఓర్పుగా ఉంటే చేతకాంతనం అవుతుందని ఒకరోజు ఆవిడ దండకం మొదలుపెట్టగానే నేను కూడా గట్టిగా మాట్లాడాను. కోడల్ని అంత చక్కగా చూస్తూ ఏదో ఒక మానసికమైన భయంతో కోడల్ని ఒక మాట అన్నందుకే మళ్లీ మంచిగా మారి కోడలు కావాలి అనుకున్నా సరే ఆ అత్తగారిని ఓల్డేజ్ హోమ్కు పంపాలి అనుకుంటే పెళ్ళైనప్పటి నుంచి కాల్చుకు తింటున్న మీరు ఎక్కడ ఉండాలి అని అడిగాను. దాంతో ఆవిడ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఏమిటే వాగుతున్నావు, నోరు తెరిస్తే పుట్టింటికి గెంటేస్తాను అని అరిచారు. నేను కూడా తగ్గకుండా, సరే ఇంతవరకు వచ్చాక మీకు మర్యాద ఏముంది, నేను పెళ్లి చేసుకుని వచ్చింది కాపురం చేయడానికి తప్ప వెళ్ళిపోవటానికి కాదు, వెళ్ళవలసి వస్తే మీరే వెడతారు అని ఖచ్చితంగా చెప్పాను. కార్తీక్ కూడా, అమ్మా రోజు గొడవేనా, నీ నోరు అదుపులో ఉండదా? నాయనమ్మతో అత్తలతో ఎప్పుడూ గొడవ పడేదాన్ని, ఇప్పుడు లాస్యతో, ఇంకా మారవా? అయినా చెల్లికి ఒక న్యాయం, లాస్యకి ఒక న్యాయమా అని అడిగేసరికి కంగుతింది. ఇంకా తన ఆటలు సాగవు అని అర్థమైంది. కానీ మనుషులు సినిమాల్లో తప్ప జీవితాల్లో ఒక్క రోజులో మారరు. పైగా ఎవరికీ స్వభావం కూడా పూర్తి శాతం మారటం జరగదు. ఒక 6 నెలలు ఇంట్లో కొంచెం గరంగరంగా ఉండేది. కావేరి కడుపును పడేసరికి కార్తీక్ నన్ను చాలా అపురూపంగా చూసుకునేవాడు. దాంతో గతిలేక నెమ్మదిగా తన రూటు మార్చుకుంది మా అత్తగారు. అది సంగతి. అవునా, పోనీలేమ్మా, నువ్వు బాగున్నావు, అదే నాకు 10,000. అయినా అమ్మా లాస్య, మీ అత్తగారిని మామగారిని మర్యాదగానే చూస్తున్నావు కదా. మా అమ్మ చెప్పిందిగా, మనుషుల్లో చెడ్డ మీద పోరాడాలి కానీ మనుషుల మీద కాదని. అయినా వాళ్ళని చూడటం మా విధి. ఈరోజు నేను సరిగా నా కర్తవ్యం నెరవేర్చకపోతే కార్తీక్ లాగానే విహారి కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తాడు కదమ్మా. అయినా నాకు వాళ్ళంటే ద్వేషం లేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అయినా ఆవిడ కూడా చాలా వరకు మారారు. పోనీలేమ్మా, మీ అత్త మామలు హాయిగా యాత్రలు చేస్తూ కొడుకు కోడలు మనవలతో సుఖంగా ఉన్నారు. అందరూ బాగుండటమే మనకు కావలసింది.
1: మీరింతవరకు జీవితం శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: మిస్ సీమా,
3: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతాం.

0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు వింటారు.
1: కరివేపాకు, దీని ఆకులు చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానివ్వండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్య పరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
0: మీరింతవరకు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం.
1: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా, ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2222.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.

0: ఉన్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా విందాం ఆజ్ కా అర్జున్ చిత్రానికి అల్కా యాగ్నిక్ అమిత్ కుమార్ పాడిన ఈ పాట.

0: अरे से तीन बज गए,
1: अरे गड़बड़ हो गई,
0: अरे दिन तिनक दिन,
1: अरे सी तीन बज गई,
0: ओ गड़बड़ हो गई।
2: టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం, అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు

అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. టీన్ టైంలో తర్వాత హిందీ పాట హాతీ మేరే సాతి చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866248811 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వెంటనే వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరైతే మన శ్రోతలు హాయ్ హాయ్ హాయ్ అని మెసేజ్ చేసేస్తున్నారు. ఓకే అండి, మీకు కూడా హాయ్. మరి మీరు సిద్ధంగా ఉంటే యువలయ కార్యక్రమానికి ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి. వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఓకేనా? అన్నీ సుపరిచితమే కదా మనకి. హీట్ వేవ్స్, స్ట్రాంగ్ విండ్స్, హాట్ విండ్స్, సివియర్ గేల్స్. వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైంది కదా. మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248811 ఈ నెంబర్కి. ప్రశ్న మరోసారి, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగాను ప్రశ్న, వడగాలుపులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. అయితే మనకి ముందుగా మెసేజ్ చేసి పంపించారు, అయితే టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ చెప్తున్నారు. ఓకే అండి, మరి మొదటి ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, అయితే వారి పేర్లు మాత్రమే రాశారు, ఆన్సర్ అయితే రాయలేదు. తర్వాత చూద్దాం, శేషాద్రి పంపించారు నెల్లూరు నుంచి, రాసి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వడగాల్పులు, ఓకేనా, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైంది కదా. మనకి పంపించారు విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఒకవేళ రైట్ అనుకుంటే ఎలాగో ఆన్సర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే. కాకపోతే నేను ఇచ్చిన నాలుగిట్లో నుంచి కొంచెం డిఫరెంట్గా రాశారు, చూడండి కరెక్ట్గా రాసి పంపించండి విశాల గారు. నెక్స్ట్ చూద్దాం, ఎవరు రాసి పంపించారంటే భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి ఒంగోలు నుంచి రాశారు, ఓకేనండి. కాకపోతే మీరు రాసింది ఇక్కడ రాంగ్ ఆన్సర్, ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, పండా లలిత దేవి రాసి పంపించారు శ్రీధర్ బాబు, వీరు నగరం మండలం నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే లలిత మల్లిక సత్తుపల్లి నుంచి, ఓకే, రాసి పంపించారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ చూద్దాం, పంపించారు ఎం కొండారెడ్డి సింధవటన్ మండలం కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి వీరు తిప్పర్తి నల్గొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత

మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్ చారి రుత్విక్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ ఇచ్చారు రాంగ్ ఆన్సర్. అయితే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అయింది, కొంతమంది రాసి పంపిస్తున్నారు. కొంచెం ఆలోచించండి, వడగాల్పులు, ఎదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు. ఓకే.

ఇంకా నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ ని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ శ్రీనివాస్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం జిల్లా యాడకి నుంచి రంగం వెంకటస్వామి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒకవేళ ఆన్సర్ రైట్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకనో. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం హౌస్ అనురాధ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ ఇక్కడ అది. నెక్స్ట్ ఇంకెవరంటే ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సమీనా నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత భద్రాద్రి నుంచి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం గణేష్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రాంగ్ ఆన్సర్. వీరెవరంటే మెసేజ్ డిలీట్ చేశారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, మీకు తెలిసిన ఆన్సర్ రాసి పంపించండి, అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెప్తాను. తర్వాత నెక్స్ట్ వీరెవరంటే మనకి పంపించారు చెబ్రోల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు రాసి పంపించారు పాట బాగుందట, హిందీ చిత్రగీతాల్లో పాటలు బాగున్నాయి అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనకి పంపించారు పెడనా జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రాంగ్ ఆన్సర్. వడగాల్పులు ఈదురు గాలులు వేడి గాలులు ప్రచండ గాలులు. ఓకేనా, అర్థమైంది కదా నా ప్రశ్న మీకు. ఓకేనా, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరవలంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం మనకి పంపించారు అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గగన్ విహార్. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు, వెరీ గుడ్ అండి, కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగుంది మీ ఎక్స్ప్లెనేషన్ అనేది. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే అనుకుంటున్నాను అన్నారు, కాకపోతే మీరు అనుకున్నదే కరెక్ట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయగలరా. తర్వాత చూద్దాం ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే పాలెంపోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్ రాశారు. ఓకే, తర్వాత చూద్దాం ఇంకెవరు రాసి పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, వెరీ గుడ్ అండి. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరంటే దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ వీరు ఈనమ్మడుగు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు.
ప్రశ్నకి ప్రశ్నకి మధ్యలో పాట మిస్ అయిందని అడుగుతున్నారు సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి. డిఫరెంట్గా ఉన్నది అని రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. అయితే ప్రశ్నకి ప్రశ్నకి మధ్యలో పాట మిస్ అయిందా అంటే మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి పాట ఏమి ప్లే చేయటం లేదు. ఏమంటారు? ఓకే, నెక్స్ట్ చూద్దాం. దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి, మీరు రాశారు ఓకే, కాకపోతే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్గా ఉంది, కాకపోతే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. వీరెవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అండి. అయితే మీరు ఈ ప్రశ్నలో కొంచెం డిఫరెంట్గా ఉన్నది అని అడిగాను, కాకపోతే మీరు రాసేవన్నీ కరెక్టే, ఈ ప్రశ్నలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. ఓకేనా? తర్వాత మనకి పంపించారు వేలవర్తి పాటి సత్యనారాయణ, వీరు తెలంగాణ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు పంపించారంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. మళ్ళీ శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి ఓకే రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి రాజేశం కట్ల రాజేశం సరోజని పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. వీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరంటే సమీనా నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రాంగ్ ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. మహేంద్ర పంపించారు, మహేంద్ర ఎక్కడి నుంచి రాయండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద ఓకే రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. చిలక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం. వీరెవరంటే బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. ఫస్ట్ ఒక ఆన్సర్ రాశారు, తర్వాత ఇంకో ఆన్సర్ రాసి పంపించారు. ఏది తీసుకోమంటారు దానిలో కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించండి, మీకు తెలిసింది. ఓకేనా? తర్వాత రాశారు వీరు ఎవరంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ల నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రాశారు, రాంగ్ ఆన్సర్ రాశారు మళ్ళీ. తర్వాత చూద్దాం. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం ఎవరంటే మను నెల్లూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు ఎవరంటే పండా లలితాదేవి, వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం మనకి. కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. ఓకే అండి, వెరీ గుడ్, అన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం. ఫండరాజు నెల్లూరు నుంచి పంపించారు రైట్.

ఆన్సర్ని నీకు ఎవరు పంపించారంటే మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పగలరా? తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ కాకపోతే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. రైట్ పరశురాములు పద్మ. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ట్రై చేశారు మీరు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రహ్మయ్య గారు. బాగుంది మీ చెప్పటం అనేది ఎలా ఉన్నది అనేది. తర్వాత వీరెవరంటే, వీరు కూడా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగుంది. తర్వాత హ్యాపీ హోమ్స్ పంపించారంటే సిరిసిన జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, కాకపోతే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మాత్రం అది చేశారు. తర్వాత చూద్దాం, లలిత మల్లిక సత్తుపల్లి నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు మార్టూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే బత్తిని రవికుమార్, వీరు శ్రీకాకుళం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు నుంచి ఇలా

ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇప్పుడు తర్వాత చూద్దాం వీరెవరంటే, ముండ్రాయ గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ రాశారు, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. తర్వాత ఎవరంటే, మల్లేశ్వరరావు శాంభవి ఊపులూరు కృష్ణా జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, మనకి నెల్లూరు జిల్లా ఎనుమడక నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సోమనాథం జనార్దనరావు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ రాశారు, పేరైతే రాయలేదు, ఓకేనండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ్ రాశారు, రైట్ ఆన్సర్. ఇంకెవరు రాసి పంపించారంటే, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే, ఎస్ఆర్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఓకే, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది ఏది అంటే, ఈదురుగాలులు స్ట్రాంగ్ విండ్స్, లేకపోతే థండర్ స్టామ్స్ విండ్స్ అని. ఇవి వర్షం లేదా తుఫాన్ సమయంలో వీచే గాలులు, మిగతా అవి ఎండ తీవ్రత, వేడి, ఉష్ణోగ్రతలు పెంచే గాలులు. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, పెన్ను పేపర్ రెడీగా ఉంది కదా. ఏంటంటే, త్వరగా రాసుకోండి, సమయం ఎక్కువగా లేదు కాబట్టి. 9 x 6 అంటే 45 అన్నారండి, 7 x 4 33, ఓకే. ఓకేనే, ప్రశ్న ఈజీ. 9 x 6 45, 7 x 4 33, అయితే 6 x 4 ఎంత అని అడుగుతున్నారు. తెలిస్తే రాసి పంపించండి, 0 8 6 6 2 4 8 8 1 2 నెంబర్కి. ఇంకా మళ్ళీ మనకి పంపిస్తున్నారు వీరు, ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇస్మాయిల్ బాయ్, జాకిర్ బాయ్ వీరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

భాస్కర్ని సత్యనారాయణ పంపించారు, వీరు రాంగ్ ఆన్సర్ చేశారు రెండో ప్రశ్నకి ఆన్సర్. ఇంకెవరన్నా తెలిస్తే రాసి పంపించండి, త్వరగా పంపించండి మనకి. 9 x 6 = 45, 7 x 4 = 33. అయితే 6 x 4 ఎంత? ఇది ప్రశ్న. ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866240882 నెంబర్కి మనకి పంపిస్తున్నారు. చూద్దాం వీరెవరంటే. ఇంకా టైప్ చేస్తున్నారు, తొందరగా టైప్ చేసి పంపించండి. లలిత మల్లిక సత్పల్ నుంచి రాసి పంపించారు, కాకపోతే కొంచెంలో ఆన్సర్ తప్పింది.

రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత పంపించారు, రాంగాన్ సార్. తర్వాత ఆన్సర్ కరెక్ట్గా రాసి పంపించారు, కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, వీరేరంటే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా వీరు ఎవరంటే దంపూరు బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనుమడుగు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకు పంపించారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి. అయితే మీ సొంతంగా మీరే ట్రై చేయండి, లెక్క ఈజీగానే ఉన్నది కదా. ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సౌదామణి వసుంధర ఇనుమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించండి 0866-24888812 నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ట్రై చేయండి, ఈజీగానే ఉన్నది ప్రశ్న. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక చూద్దాం, తర్వాత వీరు రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు కదా ఇందాక రైట్ ఆన్సర్ని. ఓకేనండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా టైప్ చేసి పంపించండి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, కాకపోతే ఏం ఆన్సర్ ఇక్కడ కనిపించడం లేదు, త్వరగా ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు రాశారంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. శ్రీ విష్ణు కైలాష్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ చేశారు. కాసుల పద్మ గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రాంగ్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ భద్రాద్రి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజని పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మల్లేశ్వరి శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి, రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఓకే, 9x6 అంటే 45, 7x4 అంటే 33, 6x4 అయితే ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఓకేనా, ఈజీగానే ఉంది ప్రశ్న. స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్ రేవతి.

పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. భోగనందని వెంకటేశ్వరరావు వీరు మార్టు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మీకు ఈ ప్రశ్న నచ్చలేదా? ఓకేనండి, లెక్కల ప్రశ్నే కదా. ఓకే, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, కొంచెం రాంగ్ ఆన్సర్లో చేశారు. ఓకేనండి, ట్రై చేసినందుకు వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మల్లేశ్వరరావు అత్తిల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే

ఇచ్చారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ, రాంగ్ ఆన్సర్. తర్వాత మనకు పంపించారు భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంత ఆన్సర్ అయితే రాదు, కాస్త సింపుల్ ఆన్సర్ ఏది ట్రై చేయండి. లత ఉయ్యూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే సూర్యనారాయణ తెనాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ వైటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి, మళ్ళీ పంపించారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత ఎవరంటే సుమతి ఆత్మకు నుంచి రాసి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. ఓకేనా, శ్రీరామదాసు అంజాచారి తిప్పర్తి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. తర్వాత పాలెంపోలయ్య అళ్ళగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరి శాంభవి ట్రై చేశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ వచ్చింది మీకు. మొండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర, రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరంటే మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు సోమనాథన్ జనార్దనరావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కట్ల సతీష్ పంపించారు రాంపురం నుంచి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. ఇక తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు చిలుక నారాయణ నిజామాబాద్ నుంచి, ఓకేనండి. నెక్స్ట్ నిజామాబాద్ నుంచి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఇప్పుడు రైట్ ఆన్సర్. మళ్ళీ పంపించారు మనకి శ్యామల మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోమనాథన్ జనార్దన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రామకృష్ణ ఎనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పరశురాములు పద్మ, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి వీరు బ్రహ్మచారి తిప్పార్తి నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే మనకి పండా లలితాదేవి అయితే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి వెరీ గుడ్. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్ కలవగుర్తి నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రామకృష్ణయ్య సుభాష్ ఏనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, 9x6 అయితే 45, 7x4 33, 6x4 అయితే ఎంత అని అడిగాను. ఆన్సర్ అయితే 20, ఓకేనా. 9² 6² అయితే వాటిని మనం మైనస్ చేసి చేస్తే వస్తుంది ఈ ఆన్సరు. చాలామంది ట్రై చేశారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. అయితే మనకి చాలామంది పంపిస్తున్నారు, కాకపోతే సమయం అయితే అయిపోయింది. ఇది ఈనాటి యువలయ, రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

రైట్ ఆన్సర్ని ఓకే అండి. ఇక తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. రాధా ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం.

0: अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। दादू रटर टर करते झिल्ली बजती झंझन, म्यो म्यो रे मोर पीयू पीयू चातक के गन। उड़ते सोन बालक आदु सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन।
0: अच्छा बहुत अच्छा पढ़ा। अब भाव सुनो। आकाश में जब काले बादल छा जाते हैं तब दादुर टर्राते हैं, झिल्ली बजती हैं, मोर कूकते हैं, चातक खुशी से आवाज करते हैं, सोन बालक आनंद से चिल्लाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए गर्जन करते हैं। అంటే ఆకాశంలో నల్లని మేఘాలు వ్యాపించినప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి. అబ్బోలో బాదల్ ఛాజానే పర్ దాదుర్ క్యా కర్తే హే?
1: బాదల్ ఛాజానే పర్ దాదుర్ టర్రాతే హే.
0: ठीक है, अब तीसरा पद जी पढ़ेंगे।
1: जी हाँ अध्यापिका जी, बताइए।
0: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर, धाराओं पर उधाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर। अच्छा अब तुम पढ़ो।
1: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे

0: पुलकावली इथर।
1: अच्छा अब भाव सुनो।
0: जी हाँ अध्यापिका जी बताइए।
1: रिमझिम रिमझिम बरसती बूंदों के स्वर हमसे बहुत सी बातें कहते हैं। ये स्वर जब हमारे मन को छूते हैं तब हमारे रोम कांप उठते हैं। श्रावण मास में वर्षा ज्यादा होती है तब यह धाराओं जैसी बरसती है। इसे मिट्टी के कणकण में कोमल अंकुर फूटते हैं। इसे धरती पुलकित होती है అంటే తుంపర తుంపరగా కురిసే ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీనివలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి. అప్పుడు భూమి పులకరించిపోతుంది. అచ్చా అబ్బోలో జిస్ మహీనే మే వర్షా జాదా హోతీ హై.
0: श्रावण महीने में वर्षा ज्यादा होती है।
1: ठीक है अब अंतिम पद्य पढ़ेंगे।
0: जी हाँ अध्यापिका जी बताइए।
1: पकड़ वारे के धार झूलता है मेरा मन, आवो रे सब मुझे गिर कर गावो सावन। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। अच्छा अब तुम पढ़ो।
0: जी हाँ अध्यापिका जी। पकड़वारी की धार झूलता है।

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరు ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు ఇంతవరకు వివిధ భారతీ కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుంచి ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి

వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కొండాపురం వి కోడూరు గ్రామం నుంచి అనిల్, శంకర, మురళీధర్ రెడ్డి, భాస్కర రెడ్డి, సుధాకర రెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసాచారి, అరుణకుమారి, అనిత, అపర్ణ, యమున, నేత్రావతి, రాజమ్మ, సుభద్రమ్మ వీరంతా కోరుతున్న పాట అల్లుడా మజాక చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వెటూరు, సంగీతం కోటి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
4: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత వినండి. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, కృష్ణ, రాజమ్మ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్, నందీశ్వర్, మరి చంద్రిక, వీరంతా కోరుతున్న పాట శుభవార్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సీతారామశాస్త్రి, సంగీతం కోటి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారి.

0: అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు, తర్వాత వినండి. అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలం దండవారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనుష్, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి వీరంతా కోరుతున్న పాట అనురాగ దేవత చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను

0: ఫీజులు, పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
4: లేపాక్షి కార్యక్రమం తర్వాత వినండి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తీక్, బుజ్జి, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట నువ్వే కావాలి చిత్రం నుంచి చిత్ర బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి

లేపాక్షి కార్యక్రమంలో చివరిగా వినండి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, ఆనంద్, మన్విత్, అశ్విని వీరంతా కోరుతున్న పాట ఆరాధన అచ్యుతం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతాన్ని కోరుతున్నారు సంగీతం ఇళయరాజా.

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు ఛాయ తయారీ విధానం, ఈ అంశం గురించి శ్రీమతి టి స్వర్ణలత గారు అందించే వివరాలు, కార్యక్రమ నిర్వహణ విహారిక, అనంతరం పద్మరాగాలు, 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, మూడవ సంచిక పద్మశ్రీ కొల్లక్కైల్ దేవకి అమ్మగారి గురించిన వివరాలు వింటారు. అందిస్తున్న వారు శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ వి హారిక. చివరిగా ఆరోగ్య పరిరక్షణలో సమతుల ఆహారం పాత్ర, ఈ అంశం గురించి డాక్టర్ పి ఝాన్సీ రాణి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం వంటల్లో ఉపయోగించకుండా వదిలేసే భాగంతో ఆరోగ్యకరమైన రుచికరమైన సాంప్రదాయ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అదే బీరకాయ పొట్టు పచ్చడి లేదా బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయలోని పొట్టు ఫైబర్తో నిండి ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మేలు చేస్తుంది, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఇంత మంచి పోషక విలువలు కలిగిన బీరకాయ పొట్టుతో చేసే ఈ పచ్చడి ప్రతి ఇంట్లో తప్పకుండా ప్రయత్నించాల్సిన వంటకం. ఈ బీరకాయ పొట్టు పచ్చడికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. బీరకాయ పొట్టు 1 కప్పు, ఎండుమిర్చి 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, చింతపండు చిన్న నిమ్మకాయంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. బీరకాయ పొట్టును శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 1 కడాయి పెట్టి వేడి చేసి కొద్దిగా నూనె వేసి అందులో శనగపప్పు ఉద్దిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి స్వల్పంగా వేయించాలి. తరిగిన బీరకాయ పొట్టును వేసి మంట తగ్గించి మెత్తబడే వరకు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి చింతపండు ఉప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1 చిన్న పాన్లో నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు వేసి పచ్చడిపై పోయాలి. అంతే శ్రోతలు, ఆరోగ్యంతో పాటు రుచిని అందించే బీరకాయ పొట్టు పచ్చడి సిద్ధంగా ఉంది. వేడివేడిగా అన్నంతో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చపాతిలో కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పొట్టు పచ్చడికి ఏమేం పదార్థాలు కావాలో మరొకసారి గుర్తు చేసుకుందాం. బీరకాయ పొట్టు 1 కప్పు, ఎండుమిర్చి 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, చింతపండు 1 చిన్న నిమ్మకాయంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. తయారీ విధానం గుర్తుంది కదా, ఆ విధంగా చేసుకుని కమ్మని బీరకాయ పొట్టు పచ్చడి అన్నంలో కానీ చపాతిలో కానీ తిందాం.
0: విన్నారు కదండి శ్రీమతి టి స్వర్ణలత గారు అందించిన వంటింటి సువాసనలు శీర్షికన బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం. ఇప్పుడు విందాం పద్మరాగాలు, 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, మూడవ సంచిక. ఈ వారం పద్మశ్రీ కొల్లక్కైల్ దేవకి అమ్మగారి గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎం ఎస్ అరుణకుమారి.
2: పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు

కొల్లక్కయిల్ దేవకీ అమ్మగారు ప్రకృతి పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పర్యావరణ ప్రేమికురాలు. 2026 సంవత్సరానికి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును ఆమె అందుకున్నారు. వారు చేసిన సేవలకు గాను దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అమ్మగారి జీవిత విశేషాలు. దేవకీ అమ్మ కేరళ రాష్ట్రంలోని ఆళ్లపుల జిల్లాకు చెందినవారు. చిన్ననాటి నుంచే ప్రకృతి పట్ల ప్రేమ, చెట్ల పట్ల మక్కువ కలిగి ఉండేవారు. వ్యవసాయ కుటుంబంలో పెరిగిన ఆమెకు భూమి, చెట్లు, పక్షులు, జీవజాలం అంటే అపారమైన అభిమానం ఉండేది. దేవకీ అమ్మ సుమారు 1934లో కేరళలో జన్మించారు. ఉద్యానవన శాస్త్రంపై ప్రేమ ఆమె తాతగారి నుండి ప్రేరణ పొందారు. ఆమె ఉపాధ్యాయుడైన ఎంకే గోపాలకృష్ణ పిళ్ళైని వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు. వారు వరి పండించే వరి పొలాల్లో పనిచేశారు. 1980లో దేవకీ అమ్మ ఒక తీవ్రమైన కారు ప్రమాదానికి గురయ్యారు. దానివల్ల వారు 3 సంవత్సరాల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఆ సమయంలో శారీరకంగా చాలా బలహీనమయ్యారు. సాధారణ వ్యవసాయ పనులు చేయడం కష్టమైంది. ఎక్కువ సమయం ఇంటి వద్దే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె ప్రకృతికి మరింత దగ్గరయ్యారు. మనిషి జీవితానికి ప్రకృతే ఆధారం అనే భావన వారి మనసులో బలపడింది. అప్పటి నుంచి ఖాళీ స్థలంలో మొక్కలు నాటడం ప్రారంభించారు. ఒక్కొక్క మొక్కను ఎంతో ప్రేమగా పెంచారు. సంవత్సరాల పాటు శ్రమించి చిన్న ప్రదేశాన్ని పచ్చని అరణ్యంగా మార్చారు. ఆ ప్రమాదం వల్ల వచ్చిన మార్పు, ఆ సంఘటన లేకపోయి ఉంటే బహుశా కొల్లక్కయిల్ తపోవనం అనే అరణ్యం ఏర్పడకపోయేదని చాలామంది భావిస్తారు. అందుకే దేవకీ అమ్మ ఆ బాధను కూడా ఒక ఆశీర్వాదంలా స్వీకరించారు. ఆమె నివసించే ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉండడం వల్ల అక్కడి భూమి ఇసుకతో నిండిపోయి సాగుకు అనుకూలంగా ఉండేది కాదు. అయితే ప్రకృతిని కాపాడాలి అనే సంకల్పంతో ఆమె ఒక అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చారు. ఈ ప్రయాణంలో ఆమెకు చాలామంది సహాయం చేశారు. ముఖ్యంగా ఆమె పెద్ద కుమార్తె ప్రొఫెసర్ డి తంగమణి గారు ఆమెకు అత్యంత పెద్ద బలం. ప్రొఫెసర్ తంగమణి గారు ఒక సాంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే వ్యవసాయ పనులు, ప్రకృతి జీవన విధానం గురించి అవగాహన కలిగింది. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు. ఆ కాలంలో అమ్మాయిలను చదివించడం గురించి ప్రశ్నలు వచ్చినా వారు తన కుమార్తెలను ఉన్నత విద్య చదివించారు. తంగమణి గారు సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తరువాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశారు. ఈ చదువు వల్ల ఆమెకు ప్రకృతి సంరక్షణపై శాస్త్రీయ అవగాహన పెరిగింది. గ్రామాల్లో మన పూర్వీకులు ప్రకృతిని కాపాడే విధంగా జీవించారు. వారు ప్రత్యేకంగా సంరక్షణ అని చెప్పకపోయినా వారి జీవన విధానం ప్రకృతికి అనుకూలంగా ఉండేది. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటి సమస్యలకు అప్పటి పద్ధతులే సరైన పరిష్కారమని తంగమణి గారు గ్రహించారు. దేవకీ అమ్మగారు తమ ఇంటి వద్ద ఉన్న 5 ఎకరాల బంజరు భూమిని అడవిగా మార్చారు. ఆ అడవికి ఆమె తపోవనం అనే పేరు పెట్టారు. నేటికి అక్కడ 3000కు పైగా అరుదైన చెట్లు, ఔషధ మొక్కలు, పక్షులు, జీవజాలం ఉన్నాయి. ఇందులో కృష్ణనాల్, మహాగని, మామిడి, కస్తూరి, పైన్, స్టార్ మరియు చింత చెట్లతో సహా 3000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఇక్కడ అరుదైన మొక్కలు కూడా ఉన్నాయి. అనేక రకాల పక్షులు నివసిస్తాయి. అక్కడి ప్రకృతి వాతావరణం, ఔషధ మొక్కలు, చెట్లు, నీటి వనరుల కారణంగా పక్షులకు మంచి ఆశ్రయం లభించింది. అక్కడ కనిపించే కొన్ని పక్షులు కోయిల, గువ్వ, పావురం, మైన, నెమలి, కొంగ, గద్ద, గుడ్లగూబ, కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్ట, పరకిట్, చిలుక, చెరువు కొంగలు, పసుపు చుంచు మైన, రాబందులు, ఇలాంటి ఎన్నో పక్షుల కిలకిలా రావాలతో తపోవన ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి ప్రకృతి సంపద పక్షులకు సురక్షితమైన నివాసంగా మారింది. దేవకీ అమ్మ 35 సంవత్సరాలకు పైగా ఈ అడవిలో ఒంటరిగా ఆవులు, గేదెలు మరియు ఎద్దులను ఉపయోగించి వర్షపు నీటిని సేకరించి పనిచేశారు. తపోవనం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి మొక్కను ఆమె స్వయంగా నాటారు. ప్రతి చెట్టు

ను పిల్లల్లా చూసుకున్నారు, నీళ్లు పోసి కాపాడి పెంచారు. దేవకీ అమ్మ సేవల ప్రత్యేకత ఏమిటంటే, ఆమె కేవలం మాటల్లోనే కాదు, స్వయంగా వేలాది మొక్కలను నాటి వాటిని ప్రేమతో రక్షించారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె ఔషధ మొక్కలను పెంచి ప్రజలకు ఉపయోగపడేలా చేశారు. ప్రకృతిని కాపాడడం ప్రతి మనిషి బాధ్యత అని తన జీవితంతోనే నిరూపించారు. 92 ఏళ్ల వయసులో కూడా ప్రకృతి సేవ కొనసాగించడం ఎంతో ప్రేరణాత్మకం. అందుకే చాలామంది ఆమెను ఫారెస్ట్ మదర్ అని ప్రేమగా పిలుస్తారు. దేవకీ అమ్మకు అలపల జిల్లావారు సామాజిక అటవీ పురస్కారాన్ని, విజ్ఞాన భారతి వారు భూమిత్ర పురస్కారాన్ని అందించారు. కేరళ రాష్ట్రం ఆమెకు వనమిత్ర అవార్డును, హరిత వ్యక్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది. జాతీయ స్థాయిలో ఆమె ఇంద్రా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కారం మరియు నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందించారు. దేవకీ అమ్మగారి చిన్ననాటి జీవితం ప్రకృతితో మమేకమై ఉండేది. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆమెకు చెట్లు నాటడం, పంటలు పెంచడం, ఔషధ మొక్కల ఉపయోగాలు తెలుసుకోవడం వంటి విషయాలు కుటుంబం నుంచే అలవడ్డాయి. దేవకీ అమ్మ చాలా సాధారణ జీవితం గడిపారు. ప్రకృతినే కుటుంబ సభ్యురాలిగా జీవిస్తూ మొక్కలను పిల్లల్లా చూసుకోవడం, అడవిని సంరక్షించడం, పక్షులు జంతువులకు ఆశ్రయం కల్పించడం వంటి పనులు చేశారు. వారు పెంచిన ముఖ్యమైన మొక్కలు మరియు చెట్లు వేప, మర్రి, రావి, కొబ్బరి, మామిడి, జామ, పనస, ఉసిరి, అరటి మొక్కలు, చింత చెట్లు. వారు ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధ మొక్కలను కూడా పెంచారు. తులసి, అలోవేరా, అశ్వగంధ, బ్రహ్మి, వేప ఆధారిత ఔషధ మొక్కలు, వివిధ అడవి మూలికలు, అరుదైన పక్షులు, సీతాకొక చిలుకలు వచ్చేలా సహజ వాతావరణం సృష్టించారు. నీరు నిల్వ ఉండే విధంగా సహజ పద్ధతుల్లో అడవిని అభివృద్ధి చేశారు. ఆమె నాటిన ప్రతి మొక్కను కుటుంబ సభ్యుడిలా చూసుకునేవారని స్థానికులు చెబుతారు. అందుకే ఆమెను చాలామంది ఫారెస్ట్ మదర్ ఆఫ్ కేరళ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు కొల్లక్కయిల్ తపోవనం ఒక కుటుంబ వారసత్వంగా మారింది. ఆమె మనవరాలు శరణ్య ఆమె బోటనీలో PhD చేస్తున్నారు. తన అమ్మమ్మలాగే ప్రకృతిని ప్రేమిస్తూ ఆమె వారసత్వాన్ని కొనసాగించాలని కృషి చేస్తున్నారు. పిల్లలు సెలవు దినాల్లో వచ్చి మొక్కలు నాటుతున్నారు. కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లినా మొక్కలు తీసుకొస్తున్నారు. తదుపరి తరం కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈ తపోవనం ఇప్పుడు విద్యార్థులకు నేర్చుకునే స్థలం, పరిశోధకులకు ఒక అధ్యయన కేంద్రం, ఔషధ మొక్కల కోసం ఒక వనరు. చాలా మంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. వారి ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి మనకు తిరిగి ఇస్తుంది. సంప్రదాయం మరియు శాస్త్రం కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కొల్లక్కయిల్ తపోవనం ఒక అడవి మాత్రమే కాదు, అది ఒక ప్రేరణ. మరియు మన పరిసరాల్లో చిన్న చిన్న మొక్కలు నాటి ప్రకృతిని కాపాడటంలో భాగస్వాములం అవ్వాలి. ఆమె జీవిత సందేశం ఏమిటంటే, జీవితంలో కష్టాలు వచ్చినా వాటిని మంచి పనిగా మార్చుకుంటే ప్రపంచానికి ఉపయోగపడే మార్పు తీసుకురావచ్చు. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం.

మీరు ఇంతవరకు పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు, మూడవ సంచిక పద్మశ్రీ కొల్లక్కయల్ దేవకి అమ్మగారి గురించిన వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీమతి ఎస్ అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణ వి హారిక. ఇప్పుడు వినండి ఒక పాట.

ఆరోగ్యానికి మూలమే సమతుల్య ఆహారము. సమతుల్య ఆహారము అంటే ప్రతిపూట ప్రతిరోజు అన్ని పోషకాలను అవసరమైన

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆరోగ్య పరిరక్షణలో సమతుల ఆహారం పాత్ర. డాక్టర్ పి ఝాన్సీ రాణి గారి ప్రసంగం వింటారు.
1: ఆరోగ్యానికి మూలమే సమతుల్య ఆహారము. సమతుల్య ఆహారము అంటే ప్రతిపూట ప్రతిరోజు అన్ని పోషకాలను అవసరమైన మోతాదులో ఆయా వయస్సు పనుల ప్రకారము దేహానికి అందిస్తుంది. ఆరోగ్యం అంటే చాలా వరకు ఎటువంటి జబ్బులు లేకుండా ఉండటమే అని అనుకోవటం పొరపాటు. పైకి జబ్బు కనపడటానికి కారణం దేహం లోపల చాలా మార్పులు చాలా కాలం క్రిందటే మొదలై ఉంటాయి. ఆ మార్పులు సంతులిత ఆహారం క్రమంగా దేహానికి అందకపోవటమే. మనం క్రమం తప్పకుండా సంతులిత ఆహారం తింటే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఆరోగ్యం అంటే శారీరకంగాను మానసికంగాను సామాజిక పరంగాను కూడా మనిషి సంతోషంగా జీవించటం. బాగా ఆకలిగా ఉన్నప్పుడు నీరసం విసుగు వలన వచ్చే కోపం అన్నం తినగానే తగ్గిపోతుంది. ఈ రకం పైకి బాగా కనపడే ఆకలి. కానీ అందరిలోనూ జాగృతమైన ఆకలి అంటే హిడెన్ హంగర్ కొన్ని సూక్ష్మ పోషకాలైన విటమినులు ఖనిజ లవణాలు లోపించటం వలన ఉంటుంది. ఈ హిడెన్ హంగర్ మామూలు ఆకలి చిహ్నాలతో బయటపడదు. అది లోపలే కణాల్ని కణజాలాలను నరాలను కండరాలను నశింపజేసి మన శరీర అవయవాలను సరిగ్గా వాటి పనులను చేయకుండా నివారిస్తుంది. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తుంది, పూర్తిగా నశింపజేస్తుంది. మనం ఏదో ఒక రకంగా వేళకు కడుపు నింపుకుంటే అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ వలన కానివ్వండి, కొంతవరకు ఉన్న నూనెల వలన నూనె గింజల వలన కానివ్వండి, కేలరీల లోపంలో శక్తి వచ్చి తిరిగి కొంతవరకు పనులు చేసుకోగలము. కానీ ఆ ఆహార పదార్థాలలో ఉన్న పూర్తి శక్తి ఇంకా ఇతర పోషకాలు వ్యర్థం అవ్వకుండా శరీర అవయవాలకు అందాలన్నా అవి సక్రమంగా ఉపయోగపడాలన్నా మనం తినే ఆహారము అన్ని పోషకాలు కలిగి ఉన్న సంతులిత ఆహారంగా ఉండాలి. ఉదాహరణకు మనము పాలు గుడ్లు మాంసము పప్పు దినుసులు సోయాబీన్స్ వేరుశనగ గింజలు ఇవన్నీ మంచి ప్రోటీన్ ఆహార పదార్థాలు అని చెప్పుకుంటాము. ఇందులో ప్రోటీన్లు పిల్లలు ఎదగటానికి శరీర అవయవాలు బాగా పెరగటానికి మాత్రమే కాక వ్యాధి నిరోధక శక్తి కారకాలైన ఇమ్యునోగ్లోబులిన్స్ తయారు కావటానికి కూడా అవసరం. ఇమ్యునో

మైక్రోగ్లిన్సు ప్రోటీన్ల నుంచి శరీరం తయారు చేసుకోవాలంటే సహాయకాలుగా సూక్ష్మ పోషకాలు అంటే విటమినులు, ఖనిజ లవణాలు అవసరం. ఇవి ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు, ఆయా సీజన్స్లో దొరికే పళ్ళల్లో లభిస్తాయి. సంతులితాహారం పాత్ర శారీరక ఆరోగ్యం పైననే కాకుండా మానసిక, సామాజిక పరమైన ఆరోగ్యానికి కూడా ముఖ్యమని చెప్పుకున్నాం కదా. ఆహారం ద్వారా సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, ఖనిజ లవణాలను సమృద్ధిగా ఆహారంలో చేర్చకపోయినందున శరీరంలో హిడెన్ హంగర్ ఏర్పడి మనిషిలో స్వయంగా ఉన్న ప్రతిభ పక్కకు నెట్టబడుతుంది. పరిసరాలపై శ్రద్ధ లేకుండా నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం ఉండదు. అనవసరమైన భావోద్వేగాలకు లోనై కుటుంబ సభ్యులపైన అనవసరంగా కోపించటం, విసుగు, చిరాకు, ఇరుగుపొరుగుతో సఖ్యతగా ఉండకపోవటం, వీటి వలన కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఇరుగుపొరుగుతో సమన్వయం లోపిస్తుంది. ఇక బయట ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో కూడా రాణించలేరు. మామూలుగా తెలివిని ఐక్యూ అని కొలుస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఐక్యూ మాత్రం ఉంటే చాలదు, ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ కూడా ఉద్యోగాలలో ప్రమోషన్స్కు వాటికి పరిగణిస్తున్నారు. అంటే తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో ఏ విధంగా మసలుతున్నారు. వీటన్నింటికీ కూడా మందులు లేవు. కేవలం చిన్నప్పటి నుంచి క్రమంగా ప్రతిరోజు సంతులిత ఆహారాన్ని తీసుకోవటం వలన మనం దేహానికి, మనసుకు ఇచ్చే ఆరోగ్యం చాలా అమూల్యం. దీనికి మనము సామాజికంగా కూడా బాధ్యులం. అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారము అవసరం. ఈ పౌష్టికాహారాన్ని మనం సంతులిత ఆహారంగా శరీరానికి ఇవ్వాలి. పౌష్టికాహారం అంటే అన్ని పోషకాలు ఆహారంలో ఉండటం. అంటే పిండి పదార్థాలు, ప్రోటీనులు, క్రొవ్వు పదార్థములు, విటమినులు, ఖనిజ లవణములు. పిండి పదార్థాలు ముఖ్యంగా శరీరానికి శక్తినిస్తాయి. ధాన్యాలు, గింజలు, చక్కెర, బెల్లం, దుంపలు, పప్పులు, వీటిలో ఉండే పిండి పదార్థాలు శక్తినిస్తాయి. ఇంకా పీచు పదార్థం కూడా ఒక ముఖ్యమైన పిండి పదార్థము. ఈ పీచు పదార్థము మలబద్ధకం రాకుండా కాపాడుతుంది. పిండి పదార్థాలే కాకుండా క్రొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తినిస్తాయి. కేవలం శక్తి కొరకే కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు ADEKలు శరీరానికి ఉపయోగపడటానికి కూడా క్రొవ్వు పదార్థాలు ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్లను, తద్వారా శక్తినిచ్చే పిండి పదార్థాలను, శక్తినిచ్చి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లను శరీరానికి బాగా ఉపయోగపడేటట్టు చేసే క్రొవ్వు పదార్థాలే కాకుండా శరీరానికి ప్రోటీనులు కూడా చాలా ముఖ్యం. ప్రోటీనులు పెరుగుదలకు ఉపయోగపడతాయి. ప్రోటీనుల్లో ఉండే అమినో ఆమ్లాలు మన దేహానికి ఇటుకరాళ్ళ వంటివి. మనం ఇంతవరకు చెప్పుకున్న పిండి పదార్థములు, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు ఘన పోషకాలు. అంటే ఇవి మామూలుగా లభించే ధాన్యాలలో, పప్పులలో, గింజలలో ఎక్కువగానే లభిస్తాయి. మామూలుగా తిరగటానికి, పనులు చేసుకోవటానికి, జీవించటానికి ఇవి తప్పనిసరిగా కావాలి. ఇక ముందు మనం సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకుందాం. వీటిని సూక్ష్మ పోషకాలు అని ఎందుకంటారంటే ఇవి ఆహార పదార్థాలలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. దేహానికి కూడా చాలా తక్కువ పరిమాణంలోనే అవసరం. ఉదాహరణకు ఘన పోషకాలైన ప్రోటీన్ను గ్రాములలో చెప్పుకుంటాం. ఇంకా సూక్ష్మ పోషకమైన విటమిన్ సిని మిల్లీగ్రామ్స్లో చెప్పుకుంటాం. ఈ పోషకాలు చాలా సూక్ష్మమైనా కూడా ఇవి శరీరాన్ని చాలా తేజోవంతంగా, శక్తివంతంగా, ఉత్సాహవంతంగా, చురుకుగా ఉండటానికి ఉపయోగపడతాయి. ఇవే విటమినులు, ఖనిజ లవణాలు. మొదట విటమిన్ల గురించి చెప్పుకుందాం. విటమినులు రెండు రకాలు. ఒకటి క్రొవ్వులో కరుగునవి, అవి ADEK. రెండవ రకము నీటిలో కరుగునవి, అవి బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు విటమిన్ సి. కొవ్వులో కరిగే విటమిన్లను తీసుకుంటే ప్రప్రథమంగా విటమిన్ ఏ. ఇది కంటి చూపుకు, కళ్ళు సక్రమంగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా ఎముకలను గట్టిగా ఉంచటానికి అవసరమైన విటమిన్ డి కాల్షియంకు తోడ్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డి, ఇది ఎముకల పెరుగుదలకు అవసరం. విటమిన్ డి శరీరానికి కాల్షియం, ఫాస్ఫరస్ బాగా ఉపయోగపడటానికి సహాయపడుతుంది. విటమిన్ ఇ, ఇది ఎర్ర రక్త కణములు తయారు కావటానికి సహాయపడుతుంది. సంతానోత్పత్తికి అవసరం. చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ కే, రక్తం గడ్డకట్టడానికి అవసరం. ఇంకా నీటిలో కరిగే విటమిన్లకు వస్తే మొట్టమొదట విటమిన్ సి. ఇది కణాలను మధ్య బంధించే సిమెంట్ లాంటి పదార్థాన్ని, కొలాజిన్ను తయారు చేయటానికి ఉపయోగపడుతుంది. టైరోసిన్ అనే అమైనో యాసిడ్ జీవక్రియకు, ఎముకలు ఏర్పడటానికి, ఇనుము శరీరంలో శోషణ చెంది ఉపయోగపడటానికి, ఇంకా అనేక జీవక్రియలకు విటమిన్ సి ఆధారం. ఈ నీటిలో కరిగే విటమిన్లలో తరువాతవి బి కాంప్లెక్స్ విటమిన్లు.

0: అందులో థయామిన్, రైబోఫ్లేవిన్, నయాసిన్, పిరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమిన్, విటమిన్ హెచ్ అంటే బయోటిన్, కోలిన్ ముఖ్యమైనవి. థయామిన్ B1 అంటారు దీన్ని. థయామిన్ మనం తీసుకున్న ఆహారంలోని శక్తిని శరీరంలో వినియోగించడానికి ఎంతో తోడ్పడుతుంది. ఆ విధంగా పెరుగుదలకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని కొన్ని ఎంజైములు పనిచేయటానికి కూడా ఉపయోగపడుతుంది. రైబోఫ్లేవిన్ B2. రైబోఫ్లేవిన్ కంటి నరాల ఉద్దీపనకు ముఖ్యము. కార్బోహైడ్రేట్, కొవ్వు పదార్థాలు, ప్రోటీనుల ఉపయోగానికి శరీరంలో ఎంజైమ్స్కు తోడ్పడుతుంది. శరీరంలో కొన్ని హార్మోన్స్ పనిచేయటానికి కూడా రైబోఫ్లేవిన్ అవసరం. నియాసిన్, చర్మానికి చిన్న ప్రేవులు, నరాల వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే నియాసిన్ చాలా అవసరం. నియాసిన్ కూడా NAD NADP అనే కోఎంజైమ్స్లో ముఖ్యమైన పదార్థము. ఈ కోఎంజైమ్స్ కార్బోహైడ్రేట్ వినియోగానికి ఉపయోగపడే ఎంజైమ్స్కు ప్రేరకంగా పనిచేస్తాయి. పిరిడాక్సిన్ B6. ఈ విటమిన్ నరాల బలానికి, చిన్నపిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది లోపిస్తే ఫిట్స్ అనే వ్యాధి వస్తుంది. రక్త వృద్ధికి కూడా విటమిన్ B6 తోడ్పడుతుంది. ఫోలిక్ యాసిడ్, ఇది ఎర్ర రక్త కణాల పరిణితికి చాలా ముఖ్యం. సయనోకోబాలమిన్ విటమిన్ B12 అని కూడా అంటారు. విటమిన్ B12 రక్త కణముల వృద్ధికి తోడ్పడుతుంది. తెల్ల రక్త కణాలు బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంటును పెంచుతుంది. ఆ రకంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తినాలనే కోరికను ప్రేరేపించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బయోటిన్, వైటమిన్ హెచ్, ఈ విటమిన్ ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి, ముఖ్యంగా పసిపిల్లల్లో చర్మ వ్యాధులు రాకుండా ఉండటానికి తోడ్పడుతుంది. కోలిన్, ఈ విటమిన్ లివర్లో కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది. ఇంకా ఖనిజ లవణాలకు వస్తే, ఖనిజ లవణములు చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు. విటమినుల మాదిరే మన ఆరోగ్య సంరక్షణకు అవసరమైన ఖనిజ లవణాలు అనేకం. కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం క్లోరైడ్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, అయోడిన్, కోబాల్ట్, జింక్, ఫ్లోరిన్, సెలీనియం ఇంకా చాలా ఉన్నాయి. ఇవి శరీరంలో చాలా పనులను నిర్వర్తిస్తాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియము ఇవి దంతాలు, ఎముకలు ఏర్పడటానికి ఉపయోగపడతాయి. ఫాస్ఫరస్ కండరాలు, లివర్ వంటి అవయవాల గట్టితనానికి తోడ్పడుతుంది. సోడియం, పొటాషియం క్లోరైడ్, ఫాస్ఫరస్ ఇవన్నీ మన శరీర ద్రవాలలో, కణాలలో ప్రాణరక్షణకు ఉపయోగపడతాయి. ఐరన్, కాపర్ రక్తంలోని హీమోగ్లోబిన్ తయారు కావడానికి ఉపయోగపడతాయి. అయోడిన్ థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న థైరాక్సిన్ తయారు కావడానికి ఉపయోగపడుతుంది. జింక్ ఇన్సులిన్ తయారీకి అవసరం. ఇన్సులిన్ అనే హార్మోను డయాబెటీస్ వాళ్ళకి తక్కువగా ఉంటుంది. కనుక డయాబెటీస్ రావడానికి ఒక కారణం జింక్ లోపం కూడా. ఇంకా అనేక ఎంజైమ్ వ్యవస్థలలో ముఖ్యమైన పాత్రను జింక్ పోషిస్తుంది. కోబాల్ట్, కోబాల్ట్ అనేది విటమిన్ B12లో చాలా ముఖ్యమైన పదార్థము. కనుక విటమిన్ B12 ఏర్పడటానికి కోబాల్ట్ పనికొస్తుంది. ఇంకా అనేకమైన ఖనిజ లవణాలు చాలా ఎంజైమ్స్లో ఉండి మన శరీరంలో చాలా ముఖ్యమైన పనులను చేస్తూ మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
1: మీరు ఇంతవరకు ఆరోగ్య సంరక్షణలో సమతుల ఆహారం పాత్ర డాక్టర్ P. ఝాన్సీ రాణి గారి ప్రసంగం విన్నారు.

ఇలాంటి పినాకిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఏది ఏది చూడని లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05కి వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆంగ్లంలో వార్తల అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్టంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఏఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరుచేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జొనుము, పిల్లిపెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండిఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్టంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్దమైందని, తొలిదశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 3000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సు గా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలు

ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్దికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్దంగా నగరాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్దరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ది వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి ఋతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలితే గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో చూడే

గొర్రెల పెంపకంలో మెలకువలు. బుక్కరాయ సముద్ర మండలం సిద్ధిరాంపురం పశు వైద్యాధికారి పరిశోధనా స్థానం పశు వైద్యాధికారిని డాక్టర్ బి రఘుకిరణ్ నాయుడు గారి ప్రసంగం వింటారు. నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, ఆ తర్వాత రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. 7:45 శ్రీ ఎన్ గురుప్రసాద్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ప్రముఖ విమర్శనాత్మక కవి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్

0: అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ప్రముఖ విమర్శనాత్మక కవి విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 8:45 బీరువా నాటిక ప్రసారం అవుతుంది, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు, 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు వింటారు. 9వ భాగం 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ సిద్ధేశ్వరం కొల్లప్పగారు. 6:35 సేద్య సిద్ధులు కార్యక్రమంలో తేనెటీగల పెంపకం వలన రైతులకు అదనపు ఆదాయం, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ హార్టికల్చర్ డాక్టర్ ఏ జవహర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం తోలుబొమ్మల తయారీ శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం వింటారు. అనంతరం స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 యాత్ర సృజనాత్మక శబ్దచిత్రం, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సమర్పణ శ్రీ ఎస్బి శ్రీరామమూర్తి. అనంతరం లలిత గీతాలు వింటారు. 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 10:55 గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:55 కార్యక్రమం అనంతరం 11:30

0: చలకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగులో అనువాదం ప్రసారమవుతుంది. మనసులో మాట 134వ సంచిక 12 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం చైల్డ్హుడ్ స్కూల్ చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట పునఃప్రసారమవుతుంది 134వ సంచిక. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ టి నాగేంద్ర బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవిబాసరయ్య అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి, దేవుళ్ళు చిత్రం కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు
5: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే,
1: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బు

0: పోగొట్టుకుంటారు.
1: ఆర్బీఐ అంటుంది
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్న పాట కొత్త పెళ్లి కూతురా రా చిత్రం కోసం చిత్ర పాడిన పాట వెటూరు సాహిత్యం, అది సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. కథానాయకి ముల్ల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

మీరు విన్న పాట వసై రామలమ్మ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ స్వర్ణలత పాడిన పాట. అది గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక లలిత గీతం.

అతిథిగా వచ్చావు, లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:15 వస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్టపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్టపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్

0: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
1: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
0: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సిఈసి ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేట్ చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
3: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల पर्यटन निमित्तं ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూమిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో

0: చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు, వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ రోజు జరిగిన హోరాహోరీ సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: రైతన్నలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడీ గొర్రెల పెంపకంలో మెళకువలు. బుక్రాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధన స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు గారి ప్రసంగం విందాం.
4: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి రఘుకరణ్. నేను పశు వైద్యునిగా పనిచేస్తున్నాను. నేను లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ సిద్ధరాంపురం అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. మనం ఈరోజు గొర్రెలలో చూడి గొర్రెల యాజమాన పద్ధతులు, అలాగే గొర్రెలలో పునరుత్పత్తి యాజమాన పద్ధతుల గురించి మనము తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫస్ట్ కొత్తగా ఎవరైతే గొర్రెలు ఫామ్ పెట్టాలి అనుకుంటున్నారో, అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో, కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంట్రా అంటే, పునరుత్పత్తి జరిగే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియటం లేదు. సో ముందుగా కొత్తగా పెట్టే గొర్రెలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, గొర్రె యొక్క ఎంపిక అంటే బ్రీడర్స్ అంటాం మనము,

ఈ బ్రీడర్స్ అంటే పునరుత్పత్తి, అంటే వాటి నుంచి మళ్ళా పిల్లలు వచ్చేదాన్ని పునరుత్పత్తి అంటున్నాం, అలాంటి వాటిని బ్రీడర్స్ అంటున్నాం. సో ఈ గొర్రెలు అనేది మంచి మేలుజాతి ఆడ మరియు మేలుజాతి మగ గొర్రెలను మనము ఎంపిక అనేది చేసుకోగలగాలన్నమాట. మామూలుగా తెలియాల్సింది ఏమంటే, ఒక ఆడగొర్రె కనుక తీసుకున్నట్లయితే 12 నుంచి 14 సంవత్సరాలు అనేది దానికి జీవితకాలం అనేది ఉంటుంది. ఇందులో మనము 1 సంవత్సరం నుంచి, అంటే ఒక గొర్రెకు 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాలకు వచ్చినప్పుడు వాటిని బ్రీడర్ అంటాం. ఎందుకంటే ఆ కాలంలో మంచి పిల్లలు అనేది దగ్గర 8 నుంచి 9 పిల్లలను కూడా ఇస్తుందన్నమాట. అదే పుట్టినప్పటి నుంచి 9 నెలలు వరకు ఉన్నదాన్ని వాటిని ల్యాంబ్స్ అంటాము, చిన్న పిల్లలు అంటాము, గొర్రె పిల్లలు అని అంటాము. సో 9 నెలలు దాటిన తర్వాత అవి ఏమవుతాయంటే ప్యూబర్టీకి వస్తాయన్నమాట. అంటే ఎదకు రావడము, ఎద లక్షణాలు చూపించడం అనేది మొదలవుతాయి. సో ఎవరైతే కొత్తగా గొర్రెలు, ఆడగొర్రెలు కొనాలి అని అనుకుంటుంటారో వాళ్ళు ముఖ్యంగా 9 నెలల నుంచి 1.5 సంవత్సరం లోపున్న ఆడగొర్రెలను ఎంచుకోవడం అనేది మంచిది అనమాట. అలాగే విత్తన పొట్టేలు కనుక తీసుకున్నట్టయితే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో ఉన్న విత్తన పొట్టేలను మనము ఎంచుకోవాల్సి వస్తుంది. పొట్టేలు అనేది మనకు చాలా ఉపయోగం పడుతుంది, ఎందుకంటే పొట్టేలు అనేది మందలో సగం బలం అంటారన్నమాట. సో వీటి నుంచే మనకు పునరుత్పత్తికి ఆడగొర్రెలతో దాటించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వచ్చిన పిల్లలు అనేది మనము పెంచుకొని వాటి నుంచి అమ్ముకోవడం వల్ల కూడా లాభాలు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకోసమని ఆడగొర్రెలు కనుక చూసినట్లయితే సీజనల్ బ్రీడర్స్ అంటాము. సో సీజనల్ బ్రీడర్స్ అంటే ఎక్కువ చల్లటి వాతావరణం ఉన్నప్పుడే ఎద లక్షణాలు అనేది చూపిస్తూ ఉంటుంది, అలాగే ఎదకొస్తుంది, కడుతుంది, పిల్లలను కూడా కంటుంది అన్నమాట. సీజనల్ బ్రీడర్ అన్నాం కాబట్టి గొర్రెలు అనేది ముఖ్యంగా ఈ వర్షాకాలపు సమయంలోనే ఎద లక్షణాలు అనేది చూపించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎక్కువ శాతం మనకు చూసినట్లయితే గొర్రెలు అనేది ఈ జూను, జూలై, ఆగస్ట్ ఈ కాలాలలో 70 నుంచి 80% గొర్రెలు ఎదకొస్తాయి, ఎద లక్షణాలు చూపిస్తాయి అన్నమాట. అలాగే అక్టోబర్, నవంబర్ ఈ నెలలలో 10 నుంచి 15% ఎద లక్షణాలు చూపించే గొర్రెలు ఉంటాయి. ఇంకా కొన్ని 10 నుంచి 15% వచ్చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ నెలలలో ఉంటాయి. ఎందుకంటే ఈ కాలాలలో చలిగా ఉంటుంది, ఎండ అనేది తక్కువగా ఉంటుంది, వాతావరణం కొద్ది చల్లగా ఉంటుంది, కాబట్టి ఎద లక్షణాలు అనేది గొర్రెలు ఎక్కువగా చూపిస్తాయి. అలాగే గొర్రెలు అనేది ఎదకొచ్చినప్పుడు 24 గంటల నుంచి 36 గంటల వరకు ఎదలో ఉంటాయన్నమాట. అవి ఎదకొచ్చిన తర్వాత 12 గంటల తర్వాత మనము పొట్టేలు కనుక వదిలినట్లయితే వాటితో జతచేరి పిల్లల్ని చూలయ్యే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాగే చూలికాలం కనుక చూసినట్లయితే 150 రోజులు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా కొత్తగా పెట్టుతున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే గొర్రెలు అసలు ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలకు ఎదకొస్తాయి, అలాగే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎంతవరకు మనం పిల్లలు వాటి నుంచి వస్తాయి అనేది కూడా మనము తెలుసుకోవాలి. కొత్తగా పెడుతున్న రైతులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ గొర్రెలు అలాగే పొట్టేలు ఎలాగుంటాయి, ఎంత వయసులో ఉన్నప్పుడు మనం కొనాలి అనేది చాలామందికి డౌట్ఫుల్ ఉంటుంది. ఈ డౌట్స్ అన్నీ పోవడం కోసమే మనం ముందుగా ఈ పునరుత్పత్తి అనే టాపిక్ గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం అన్నమాట. అదే ఇప్పుడు ఆడగొర్రెలు కనుక తీసుకున్నప్పుడు మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా 9 నెలల నుంచి 1.5 సంవత్సరం ఉన్న గొర్రెలని మనము సెలెక్ట్ చేయాలి. సో ఆ గొర్రెలు ఎలా ఉంటాయి, మంచిగా చూడడానికి చురుకుగా ఉండడము, యాక్టివ్గా ఉండడము, పట్టుకున్న దొరకకుండా ఉండేలా ఉండడము, అలాగే కింద మనము అడ్డరు కూడా చూసినట్లయితే బాగా సాఫ్ట్గా ఉండడము, ఎటువంటి గుల్లలు కానీ, ఎటువంటి ఎర్రటి మచ్చలు కానీ ఏమీ లేకుండా ఉన్నాయా లేదా అనేది కూడా మనము చూసుకోవాలన్నమాట. సో అలాగే పొట్టేలు కనుక చూసినట్లయితే సెలెక్షన్స్లో పొట్టేలు చాలా దృఢంగా ఉండాలి, కాళ్ళు అన్నీ కూడా బలంగా ఉండాలి, బ్రూసల్ అనేది లేకుండా ఉండాలి, వృషణాలు అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోగలగాలి, దానితోపాటు సాఫ్ట్గా ఉండాలి, నాలు కనుక ముట్టినట్లయితే జారిపోయేలాగా ఉండాలన్నమాట. మరలా సాఫ్ట్గా ముట్టి తీసినా కూడా పైకి వెళ్ళి మళ్ళా తన యథాస్థానంలోకి వచ్చేలాగా ఉండాలి, కిందికి జారిపోయి ఉన్నట్టుగా కానీ లేదంటే ఒకటి పైకి ఒకటి కిందికి ఉండడం కానీ ఇలాంటివి ఉన్న పొట్టేలను మనము తీసుకోకూడదు. పొట్టేలు కూడా 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరంలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం ఉన్న పొట్టేలు అనేది ఎలా తెలుస్తుంది అంటే బరువు ఇంచుమించుగా 35 నుంచి 40 కేజీలు వస్తుంటాయి. అలాగే పళ్ళు కనుక చూసినట్లయితే 2 రకాల పళ్ళు, పాలపళ్ళు అలాగే పర్మనెంట్ టీత్ అని అంటాం, శాశ్వత దంతాలు అంటాం. సో మనం నోరు తెరిచి చూసినప్పుడు 1 సంవత్సరం దాటినప్పుడు 2 పళ్ళు అనేది శాశ్వతమైన దంతాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో అలాగ చూసి మనము దాని యొక్క వయసును మనం నిర్ధారించవచ్చు. ఆడగొర్రెలో కూడా ఇంచుమించుగా అది ఎంత వయసు అనేది చూడవచ్చు. సో కింద

దవడగుడ ఓపెన్ చేసినట్లయితే కింద 8 పళ్ళు ఉంటాయి. ఆ 8 పళ్ళు కూడా 9 నెలల లోపు ఉన్నవన్నీ కూడా పాల పళ్ళు లాగుండి ఒకే సైజులో ఉంటాయి. అదే మనకు 1 సంవత్సరం దాటినప్పుడు మధ్యలో ఉండే 1-2 పళ్ళు పెద్దవిగా ఉంటాయి. 2 సంవత్సరాలు దాటిన గొర్రెల్లో వచ్చేసి 4 పళ్ళు పెద్దగా ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే 3 సంవత్సరాలు దాటినప్పుడు 6 పళ్ళు, అలాగే 4 సంవత్సరాలు దాటినప్పుడు 8 పళ్ళు అన్నీ కూడా పెద్దగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం వయసు అనేది నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో మనం కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కూడా రైతు సోదరులు గమనించి తీసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఒకవేళ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటినప్పుడు ఏమవుతుందంటే పళ్ళ కూడా చూస్తే పంటికి పంటికి మధ్య కూడా చిన్న గ్యాప్ అనేది రావడము, కొన్ని పళ్ళు ఆల్రెడీ ఊడిపోయి ఉండడము, 3-4 పళ్ళు మాత్రమే కనిపించుండడము, అలాగే కంప్లీట్గా పూర్తిగా పళ్ళన్నీ కూడా ఊడిపోయి ఉండడము ఇలాంటివి చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాగ మనము ఈ పునరుత్పత్తి అనే తప్పుడు మనము గొర్రెలు అలాగే పొట్టేలు ఏదైతే కొనుక్కోవడమో లేదంటే తీసుకోవడం ఉంటుందో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా మగవాటిలో అయితే 1 సంవత్సరం నుంచి

4 సంవత్సరాలు దాటినప్పుడు 8 పళ్ళు అన్నీ కూడా పెద్దగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా మనం వయసు అనేది నిర్ధారించుకోవచ్చు అన్నమాట. సో మనం కొనేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు కూడా రైతు సోదరులు గమనించి తీసుకోవాలన్నమాట. సో దాంతోపాటు ఒకవేళ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దాటినప్పుడు ఏమవుతుందంటే పళ్ళ కూడా చూస్తే పంటికి పంటికి మధ్య కూడా చిన్న గ్యాప్ అనేది రావడము, కొన్ని పళ్ళు ఆల్రెడీ ఊడిపోయి ఉండడము, ఒక 3-4 పళ్ళు మాత్రమే కనిపించుండటము, అలాగే కంప్లీట్గా పూర్తిగా పళ్ళన్నీ కూడా ఊడిపోయి ఉండటము ఇలాంటివి చూస్తాం. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాగ మనము ఈ పునరుత్పత్తి అనే తప్పుడు మనము గొర్రెలు అలాగే పొట్టేలు ఏదైతే కొనుక్కోవడమో లేదంటే తీసుకోవడం ఉంటుందో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ కూడా మగవాటిలో అయితే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం దాటి ఉండాలి, ఆడవైతే 9 నెలల నుంచి 1.5 సంవత్సరం దాటి ఉండాలి. పళ్ళు అనేది మనము చూసుకోవాలి, ఎన్ని జతల పళ్ళు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది కూడా మనము చూసుకోవాలి. ఆడగొర్రెల్లో ఎక్కువగా ఈ వర్షాకాలం మొదలైనప్పుడు ఎద లక్షణాలు చూపిస్తాయి. సో ఈ ఎద లక్షణాలు కూడా మనం గుర్తించగలగాలి. ఈ ఎద లక్షణాలు ఎలా గుర్తించాలి అంటే ఎక్కువగా మాటికి మూత్రం అనేది పోయడము, అలాగే యూని అనేది కొద్దిగా ఉబ్బి ఉండటము, తినకుండా ఉండటము, అటు ఇటు తిరగడము, తోకని కదిలిస్తూ ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఆడగొర్రెలలో మనము చూస్తాము. సో ఇప్పుడు మామూలుగా ఇంకా ఎదలో వచ్చినప్పుడు దాటించుకునేటప్పుడు ఈ వర్షాకాలానికి ఎదకు వస్తుంది అని అన్నాం కాబట్టి దానికన్నా ముందు అంటే 2 నుంచి 4 వారాల ముందు ఫ్లషింగ్ రేషియో అంటాం. అంటే మనము దానా అనేది ఒకటి అదనంగా ఇస్తామన్నమాట. సో దాన్ని ఫ్లషింగ్ అంటామన్నమాట. ఈ ఫ్లషింగ్ అనేది ఏందిరా అంటే ఎదకు రావడానికి ఒక 2 నుంచి 4 వారాల ముందు 200 నుంచి 400 గ్రాముల దానా అనేది మనము ఇస్తాం. అలాగే 10 నుంచి 20 గ్రాముల ఖనిజ లవణాలు లాంటివి కూడా మనము అధికంగా ఇస్తామన్నమాట. సో ఈ ఫ్లషింగ్ రేషియోలో గొర్రెలకు ఎదకు రావడానికి 2 నుంచి 4 వారాల ముందు దానా కనుక అదనంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గొర్రెలు అనేది బలంగా తయారవుతాయి, బరువు బాగా పెరుగుతాయి, అలాగే లోపల అండం అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది, అలాగే అభివృద్ధి చెందుతుంది అండం అనేది. ఇంకా కొన్నిసార్లు అండం అనేది రెండుగా కూడా ఏర్పడి ట్విన్స్ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి, ఈ ఫ్లషింగ్ రేషియో అనేది కూడా వాడకంలో పెట్టుకున్నట్లయితే. సో దానాన్ని కొద్దిగా మనం అధికంగా ఇవ్వడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఇలా ఉంటాయి. అలాగే మనం పొట్టేళ్లలో కూడా అంతే, దాటించడానికి 2-3 వారాల ముందు 400 నుంచి 500 గ్రాములు దానాను, అలాగే 20 నుంచి 25 గ్రాముల ఖనిజ లవణాలు కనుక ఇచ్చినట్లయితే వచ్చే పిల్లలు బరువుగా ఉంటాయి, బలంగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా గొర్రెలు అనేది 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు బ్రీడర్ అన్నాము కాబట్టి అదే సమయంలో 2 సంవత్సరాలకు గాను 3 సార్లు ఎదకొస్తాయి, 3 సార్లు పిల్లల్ని ఇచ్చే స్తోమత ఉన్నాయన్నమాట గొర్రెలకు. అందుకోసమే ఇంచుమించుగా అవి 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాలకు మనకు బ్రీడింగ్ కనుక తీసుకున్నట్లయితే 8 నుంచి 9 పిల్లలు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికన్నా ముందు ఫ్లషింగ్ ఇవ్వడం వల్ల కూడా బలంగా ఉంటాయి, అలాగే బరువుగా పెరుగుతాయి, పుట్టే పిల్లలు కూడా మంచి బరువుతో ఆరోగ్యంగా పుడతాయి. అదే మనం ఈ ఫ్లషింగ్ని కూడా చేసుకోలేదనుకోండి, పుట్టే పిల్లలు బలహీనంగా ఉండడం, అలాగే తల్లి కూడా బలహీనంగా ఉండడం అనేది జరుగుతుంది. సో తల్లి బాగుంటేనే పిల్ల బాగుంటుంది. సో అందుకోసమే మనము ఈ ఫ్లషింగ్ రేషియో అనేది కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు చూడు గొర్రెలలో మనము పోషక విలువలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మామూలుగా గొర్రెల పెంపకం అనేది పునరుత్పత్తి బాగా ఉంటేనే గొర్రెల పెంపకం అనేది బాగా ఉంటుంది. అలాగే చూడి గొర్రెల యాజమాన్యం అనేది ఎంత బాగా చూసుకుంటామో అంతగా మన మంద అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. మన మంద అభివృద్ధి చెందిందనుకోండి మనకు లాభాలు అనేది ఎక్కువగా వస్తాయి. సో అందుకోసమనే గొర్రెల పెంపకం చేసేవారు పునరుత్పత్తి మీద కూడా చాలా జాగ్రత్తగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. అలాగే చూడి గొర్రెల యాజమాన్య పద్ధతి కనుక మనం బాగా చూసినట్లయితే మన మంద అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మనం సరిగ్గా చూసుకోలేకపోయామనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే మంచి దానా అనేది ఇవ్వకపోవడం వల్ల, షెడ్డు అనేది శుభ్రంగా లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చినట్టుగా మగవి ఆడవి వాటిని అన్నింటిని ఒకే చోట పెట్టడం వల్ల ఏమవుతాయంటే పొటేలు పొటేలు కొట్లాడుకోవడము, ఆల్రెడీ చూలిలో ఉన్న వాటితో గొడవ పడడం వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పుట్టే పిల్లలు వీక్గా పుడతాయి, అలాగే ఎదుగుదల సరిగా ఉండదు, ఇంకా కొన్ని చనిపోతాయి. సో దీనివల్ల మనకు చాలా నష్టం వస్తుంది. సో
గొర్రెలను ఈనడానికి ముందు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గొర్రెలు అనేది ఈనడానికి ఒక 6 వారాల ముందు మనము మంచి పచ్చి గడ్డి అనేది మనము ఇవ్వగలగాలి. దానితో పాటు కొద్దిగా ఎండుగడ్డి, అలాగే మంచి ప్రోటీన్ లాగే

లూసర్ను, హెడ్జ్ లూసర్న్ లాంటి మంచి గడ్డి అనేది కూడా మనము 6 వారాల నుండే మనము ఈ చూలితో ఉన్న గొర్రెలకు ఇవ్వాలి. దానితో పాటు అదనంగా ఈ 6 వారాలు అన్నప్పుడు మొదటి వారంలో నుండే మనము దానా అనేది కూడా మనము అదనంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా ఎలాగ ఇచ్చుకుంటూ వస్తామంటే ఫస్ట్ 150 గ్రాములు, తర్వాత 200 గ్రాములు, తర్వాత 300 గ్రాములు, అలా దానా అనేది కూడా మనము పెంచుకుంటూ వస్తామన్నమాట. సో ఈ దానా అనేది మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక 100 కేజీల దానా అనేది కనుక మనం తయారు చేసుకోవాలి అనుకునేటట్లయితే ఆడగొర్రెలకు మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు, సో 25 కేజీల మొక్కజొన్న, అలాగే 15 కేజీల జొన్న, అలాగే 16 కేజీల వేరుశనగ చెక్క, అలాగే వరితౌడు 30 నుంచి 35 కేజీలు, మొలాసిస్ 6 భాగాలు, అలాగే మినరల్ మిక్సర్ 2 భాగాలు, సాల్ట్ 1 భాగం ఇలా తీసుకొని ఇంకా 3 నెలలు దాటిన తర్వాత, చూలీలో ఉన్న 3 నెలలు దాటిన తర్వాత నుంచి నిదానంగా 150 గ్రాములు, తర్వాత 200 గ్రాములు, 250, అలాగే 300 గ్రాములు దాకా కూడా మనము దానా అనేది అదనంగా ఇవ్వడం వల్ల పిండం అనేది చాలా బాగా ఏర్పడుతుంది, అలాగే మంచి బరువు వస్తుంది, అలాగే పుట్టినప్పుడు కూడా పిల్ల అనేది కూడా బలంగా ఉంటుంది, తల్లి అనేది కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, తల్లి ఆరోగ్యంగా ఉండడం వల్ల పాలు అనేది కూడా పిల్లకి ఇవ్వగలుగుతుంది. సో తల్లి పిల్ల ఇద్దరూ కూడా క్షేమంగా ఉంటారు. అలాగే ఇంకో జాగ్రత్త ఏం తీసుకోవాలి అంటే మనము అదనపు ఆహారం ఇస్తున్నాం కాబట్టి అలాగే షెడ్డు కూడా ఆల్రెడీ ఈనడానికి ఉన్నాయో 3 నెలల తర్వాత షెడ్డు కూడా మనము నిదానంగా 40 నుంచి 50 గొర్రెలను అన్ని ఎదలో చూలి గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటిని మనము సపరేట్గా ఒక మంచి షెడ్డు, ఎత్తు తగ్గులు లేకుండా సమానంగా ఉండే మంచి రూమ్లో షెడ్లో మనము పెట్టుకోగలగాలన్నమాట. ఎందుకంటే రేపు పొట్టేలు అలాగే గొర్రెలు అన్నీ ఉన్నాయనుకోండి, ఏమవుతుందంటే ఈ పొట్టేలు అనేది మాటి మాటికి వేరే వాటితో దాటడం వల్ల కానీ లేదంటే వేరే వాటితో గొడవ పడడం వల్ల కానీ వాటి కొమ్ములు వీటి పొట్టకు తగలడం వల్ల కానీ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మనము చివరి నెలలో గొర్రెలను ఏవైతే చూలి గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసుకొని వాటికి మంచి పోషకాలు అలాగే నీళ్లు, మంచి నీరు, మంచి గడ్డి, అలాగే దానా అనేది మనము ఇవ్వడం వల్ల జీవాలు అనేది బాగా ఆరోగ్యంగా ఉంటాయి, వచ్చే పిల్లలు కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట. అలాగే ఇంకా చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఆల్రెడీ చూలితో ఉన్నా కూడా దూరం ప్రయాణం వరకు కూడా గొర్రెలను తీసుకొని మేపుతూ ఉంటారు. సో ఈ లాస్ట్ నెల అనేది ఏదైతే ఉంటుందో 1.5 నెల, 1 నెల ఉంటుందో, ఇంకా ఈనడానికి ఇంకా 1 వారం రోజులు, 2 వారాలు, 3 వారాలు ఉంటుందో, అలాంటప్పుడు దూర ప్రాంతాలకు తీసుకుపోకుండా దగ్గరలోనే మేపడము లేదంటే లోపలే షెడ్ కాడే పెట్టేసి మంచి పచ్చిగడ్డి లైక్ మంచి హెడ్జ్ లూసర్ గడ్డి లేదంటే 1, 2, 3, 4 కానీ మంచి పశుగ్రాసాలు, బహువార్షిక మంచి పశుగ్రాసాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా చాప్ చేసి ఇవ్వడం వల్ల అవి అక్కడే ఉండి తిని మంచిగా ఉంటాయన్నమాట. అదే మనం దూరంగా తీసుకురావడం, తీసుకువెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది తిన్న తర్వాత దానిలో ఉండాల్సిన కావాల్సిన శక్తి కూడా తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇలా గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో గ్లూకోజ్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ టాక్సిమియా అనేది మనం చూస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ చూడి గొర్రెలు అనేది చనిపోవడం అనేది కూడా మనము సాధారణంగా చూస్తూ ఉంటాం. అందుకోసమే దూరంగా దగ్గరగా ఇంకా వీనడానికి 1 వారం ఉన్నది అన్నప్పుడు షెడ్డు, శుభ్రమైన షెడ్డు అనేది పెట్టుకోగలగాలి, మంచి వెలుతురు కావాలి, అలాగే కింద మంచిగా మనము గడ్డి అనేది పరుచుకోవడము, అలాగే మంచి నీరు అనేది పెట్టుకొని గొర్రెలను మనము ఈనేటప్పుడు దానికి సులభంగా ఈజీగా కూర్చునేలాగా, తిరగడానికి సులువుగా ఉండేలాగా చూసుకోగలగాలి. ఈనే సమయంలో కూడా చాలామంది బయట నుంచి కొన్ని కుక్కలు కానీ కాకులు కానీ గద్దలు కానీ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఏవి కూడా రాకుండా షెడ్లోకి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈనడానికి ముందు కూడా మనము ఆ తోక వెనకల భాగంలో కొద్దిగా వెంట్రుకలు ఏవైతే ఉంటాయో వాటిని కొద్దిగా తీసివేయడం అనేది కూడా చాలా మంచిది. అలా చేయడం వల్ల కూడా పిల్లలు వచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఏదైనా పారుకొని ఉండడం వల్ల అదేమైనా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా అనేది మనము చూసుకోగలుగుతాం. ఒకవేళ ఈనేటప్పుడు ఏమైనా చాలా గొర్రె కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మనము ఖచ్చితంగా వైద్యుడిని కలవాల్సి వస్తుంది. అలాగే వైద్యుని సలహాతోనే మనము నెక్స్ట్ ఏం చేయాలనేది లేదంటే ఏంటి అనేది కూడా మనము తెలుస్తుంది. సో అలాగే ఈనిన తర్వాత కూడా 4-5 గంటల తర్వాత మాయ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. ఒకవేళ పడని పక్షాన కూడా మనము డాక్టర్ సహాయంతోనే మనం

0: చికిత్స అనేది మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఈసుకుపోయిన ఒకవేళ కొన్ని గొర్రెలు ఏవైనా ఈసుకుపోయాయనుకోండి, ఈసుకుపోయిన గొర్రెలను మనము రక్త పరీక్ష లాంటివి చేపించి ఏదైనా బ్రూసెల్లా కానీ లేదంటే క్లెమిడియా కానీ కొన్ని రోగాలు ఏవైనా ఉన్నాయా లేదా అని కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ అనేది డాక్టర్ దగ్గర మనము చేపించుకోవాల్సి వస్తుంది. సో ఏవైతే ఈసుకుపోయి ఉన్నాయో వాటిని సపరేట్ చేసేసుకోవాలి. అలాగే పొట్టేళ్లలో కూడా ఏవైతే అనారోగ్యంగా ఉండడము లేదంటే వృక్షణాలు కిందికి జారిపోయి ఉండడము అలాగే కాళ్ళ దగ్గర లావుగా ఉండడం వల్ల అట్లాంటి లక్షణాలు ఉన్న ఏవైనా కూడా మనము కొద్దిగా గుర్తించి వాటిని సపరేట్ చేసుకొని మంచి రక్త పరీక్ష చేపించి బ్రూసెల్ల లాంటి రక్త పరీక్షలు ఏవైనా చేపించి ఒకవేళ అది ఉంది అనేటట్లయితే వాటిని మనము కల్లింగ్ అనేది చేసుకోగలిగితే వాటి నుంచి రోగాలు రాకుండా మనము కాపాడుకోగలుగుతాము. సో అలాగ మనము ఈ గొర్రెలలో మనం కొన్ని జాగ్రత్తలు కనుక ఖచ్చితంగా పాటించినట్లయితే చాలా వరకు పిల్లలు కాపాడుకోగలము, తల్లుల్ని కాపాడుకోగలము. అలాగే మీకు ఇందాక చెప్పినట్టుగా ఇంకా ఈ ఈనేటప్పుడు కూడా మనము 6 నుంచి 8 వారాల ముందు దాణా అనేది ఇస్తున్నాం కాబట్టి దాంతోపాటు వేరుశనగ చొప్ప కానీ అలసందలు కానీ ఇలాంటి దాణా అనేది కూడా మనము చూలి గొర్రెలకు మనము ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి, పుట్టే పిల్ల కూడా బలంగా ఉంటుంది. సో పుట్టే పిల్ల మినిమం మనకు 3 నుంచి 3.5 కేజీలు ఉందనుకోండి చనిపోవు, మరణాల శాతం అనేది చాలా తగ్గుతుంది. అదే గొర్రె కనుక సరిగ్గా ఆరోగ్యవంతంగా లేకుండా మంచి గడ్డి లేకుండా మంచి దాణా లేకుండా ఉందనుకోండి చనిపోతాయి. పిల్లలు తల్లి అలాగే బలహీనంగా ఉంటుంది, పిల్ల కూడా బలహీనంగా 1.5 కేజీ 2 కేజీలుగా అలా పుడుతుందనుకోండి దాన్ని బతికించడం అనేది చాలా కష్టమైపోతుంది. సో అలాగా మనము చూడి గొర్రెలలో అదనంగా మంచి పచ్చి గడ్డి, వేరుశనగ చొప్ప, అలాగే ఉలవలు లేదంటే అలాగే అలసందులు అన్నీ కూడా ఇవ్వడం వల్ల, మంచి నీరు ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా డెలివరీ అనేది కూడా చూస్తామన్నమాట. అలాగే మన షెడ్లలో కూడా చూసినట్లయితే మంచి మినరల్ బ్రిక్స్ లాంటివి కూడా మనము పెట్టుకోగలగాలి. అలా పెట్టినప్పుడు ఖనిజ లవణాలు దానికి అందాల్సిన విటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గొర్రెలకు అందుతాయి. సో ఇలాగా మనం ముందుగా చెప్పినటువంటి పునరుత్పత్తి నుంచి కనుక తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా పొట్టేళ్ళు గొర్రెలను ఎంత జాగ్రత్తగా సెలక్షన్ అనేది చేసుకోవడము, అలాగే ఫ్లషింగ్ రేషియో అనేది కూడా మనము చూసుకొని గొర్రెలకు ఇవ్వడము, పొట్టేళ్లకు 400 నుంచి 500 గ్రాములు కూడా ఫ్లషింగ్ రేషియోలో ఇవ్వడము చేసుకోవాలి. అలాగే ఈ చూలి కాలంలో కూడా లాస్ట్ చివరి 2 నెలల నుంచి చాలా జాగ్రత్తగా దాణా అనేది ఇవ్వడము, అలాగే షెడ్ అనేది శుభ్రంగా ఉంచుకునేలాగా తీసుకోవడము, ఒకవేళ ఏమైనా పొట్ట లోపల ఉండే ఏమైనా పురుగులు కానీ ఏదైనా ఉన్నా కూడా మనము డాక్టర్ పర్యవేక్షణలోనే డాక్టర్కి కనుక్కొనే మనము డీవామింగ్ అనేది కూడా మనము చేసుకోవాలి. ఏది పడితే అది మనము చేసుకుంటే ఈసుకుపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనము ట్రీట్మెంట్ పరంగా కూడా ఏదైనా ఉన్నా కూడా పశు వైద్యుణ్ణి మనము కలిసి వాళ్ళ సూచనలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. సో ఇలాగ మనము చూడి గొర్రెలలో యాజమాన్య పద్ధతులు ఇలాంటివన్నీ కూడా మనము తీసుకోగలిగితే ఇందాక చెప్పినట్టుగా చూడి గొర్రెల యాజమాన్యమే మంచి మంద అనేది రావడానికి ఉపయోగపడుతుంది, అలాగే మంద అభివృద్ధి అనేది కూడా అంత బాగా జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు బుక్కరాయ సముద్ర మండలం సిద్ధరాంపురం పశు పరిశోధనా స్థానం పశు వైద్యాధికారి డాక్టర్ బి రఘుకరణ్ నాయుడు గారి ప్రసంగం విన్నారు. చూడి గొర్రెల పెంపకంలో మెళకువల గురించి
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాము భూగర్భ జల చైతన్య గీతం.

0: पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
2: చివరిగా వినండి వాతావరణ వివరాలు. భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 27.6 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 66%, మధ్యాహ్నం పూట 35 నుంచి 50% నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. మళ్ళీ కిసాన్ వాణి కార్యక్రమంలో కలుద్దాం. అందాక సెలవు, మరి నమస్తే.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ గురుప్రసాద్ గారు పాడిన లలిత గీతాలు. ముందుగా నాది మల్లెపువ్వు వంటి, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఎన్ గురుప్రసాద్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, తెలంగాణ రాష్ట్రం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, విక్రాంత్, లోకేశ్వర్, రాజేశ్వర్, జలంధర్, లావణ్య, జగన్, పద్మ, ప్రవల్లిక, దుర్గారావు మరి వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట వందే మాతరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

అనంతపురం జిల్లా తాడిపత్రి శ్రీనివాసపురం నుంచి కోరుతున్న శ్రోతలు చెంచిరెడ్డి, తులసిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, దత్తేశ్వర్ రెడ్డి, దుర్గా, కార్తీక్, ఉదయకిరణ్, సాయిభవన, సావిత్రి, శ్రీవాణి, హరిత, భవ్య, పద్మావతి వీరంతా కోరుతున్న పాట ముత్యాల పల్లకి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన మల్లెమాల గీతాన్ని కోరుతున్నారు. సంగీతం సత్యం.

కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. ఇదే పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరి కోరికపై గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:15 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు
1: ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అన్నయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు, కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో

లో కళా సాహిత్యాలకు పెద్ద పీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నా కంఠస్వరాన్ని సాటి శ్రోతలకు వినిపించడం. రెండు, నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో గాని దూరదర్శన్లో గాని పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. తిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. నేను రాసకపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరా లేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమైన పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైక్, పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981 కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991 అనంతపురం ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకుడు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో అండు వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం 3 రకాలైనది. ఒకటి, నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు. రెండు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు. మూడవది, అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో 6 సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్ర వాంగ్మయ సంగ్రహము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిదానము, సర్దేశాయ తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన 6 అంశాల మీద అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ 6 వాచకాల మీద ప్రసంగించటం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు, ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విరవలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే నా కవితలను 2 ప్రపంచాలనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని

వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యము మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది, అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుగు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక రెండు ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం

సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ, కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, కుంటుమతి శేష శర్మ, ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరిపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత్వ విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం స్త్రీ ఉన్నతీకరించిన వీర బ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన కోతులూరి వీరబ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో వీరబ్రహ్మం గారు స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను, సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరం చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కన్వీనర్గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయిత సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, శ్రీ మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, బుర్రకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9వ తేదీ రాత్రి 7:30 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 నవంబర్ 12వ తేదీన ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం

0: ఎత్తారు. 2024 అక్టోబర్ 6వ తేదీన గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను, వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 మే నెల 27వ తేదీ సాయంత్రం 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పులకించిపోయినాను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం, నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలలో కూడా అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో ఒకసారి 2 పర్యాయాలు నేను ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బతుకురా అనే పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది, అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కానీ నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
3: జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీదీ ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ది, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: Goa is a beautiful state. It is a living civilization shaped by the centuries of cultural exchange, intellectual openness, maritime enterprise and social harmony. Today we gather to celebrate the remarkable journey of a land that has always stood at the confluence of heritage, progress, tradition and modernity, local pride and global outlook.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు.

0: మాట్లాడుతూ ఎరువుల సమతుల్య వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలివ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
2: ఈ జో చాట్ బాట్ లాంచ్ కియా గయా హై 22 భాషాఓ కే అతిరిక్త దూసరీ భాషాఓ కో భీ ఇస్మే షామిల్ కర్నే కా కీ ప్రక్రియా ప్రారంభ కర్ ది హై తాకే నాగరిక్ కో సువిధా రహే ఔర్ విశేషకర్ వో నాగరిక్ జో పఢ్నే లిఖ్నే మే శాయద్ ఇత్నా సామర్థ్య నా రఖతే హూ యా జో దివ్యాంగ్ హై యా జో బహుత్ బుజుర్గ్ హై ఉన్కో ఈజ్ ఆఫ్ యూజింగ్ ది గ్రీవెన్స్ మెకానిజం రహే బల్కి మే తో యే కహూంగా ఏక్ వాక్య మే కే దిస్ చాట్ బాట్ ఇస్ డెమోక్రటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ గ్రీవెన్స్ రిడ్రెసల్.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల 2వ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డిఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధిపరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధిపరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణం

0: వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000 రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట. బింబిసార చిత్రం కోసం మోహన భోగరాజు శాండిల్య పీసపాటి పాడిన పాట, సంగీతం MM కీరవాణి,

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి బీరువ నాటిక.
1: తరలా, ఏమిటా బాధటం? తలుపులు కాస్త నెమ్మదిగా వేయి, బద్దలు కొట్టకు. ఇల్లు ఖాళీ చేయమంటారు, స్పీడ్ కాస్త తగ్గించు.
2: స్పీడే మరి, వస్తున్నా, మీతో మాట్లాడాలి, నిద్రపోకండి.
1: ప్రకను చేరి చెకిలి నొక్కుచు చక్కగా మరుకేళి చొక్కి ఉండేడు వేళ.
2: అంత సీనేం లేదులేండి, మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే త్వరగా తెలుసుకొచ్చా.
1: సరే, డైరెక్ట్గా విషయానికి వచ్చేయి, నిన్ను బ్రోచుటకు సిద్ధంగా ఉన్నాను.
2: మరదే, వేళాకోళం కాదు, సీరియస్గా వినండి. ఒక చీర కొంటే అంతే ఖరీదైన మరో చీర ఉచితంగా ఇస్తున్నారండి. రెండు కొంటానండి, నాలుగు చీరలు వస్తాయి. ఏమంటారు? ఏమిటా ముసుముసునవ్వులు?
1: మీ ఆడవాళ్ళు జిల్లా కలెక్టర్ అయినా రాష్ట్ర మంత్రి అయినా ఈ చీరల పిచ్చి మాత్రం పోదు.
2: పిచ్చి కాదండి, అవసరం. చీరకు చీర ఉచితంగా ఇస్తుంటే అవకాశాన్ని వదులుకుంటారా? అలా మూడు రోజులే.
1: చీట్, అంత మోసం సరళా. చీరలు ఊరికే పంచిపెట్టడానికి ఆ షాపు వాడు భక్త తుకారం కాదు కదా.
2: వందల సంఖ్యలో క్యూలో నిలబడ్డ వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదండి. మన పక్కింటి జగదాంబ పిన్ని గారు క్యూలో నుంచోలేక వచ్చేశారు. రేపు ఇద్దరం వెళ్ళాలనుకున్నాం.
1: వద్దు సరళా, ముద్దుగా నా మాట విను. తగ్గింపు రేట్లు, స్కీములు, డ్రాలో బహుమతులు, ఇవన్నీ నాణ్యత లోపించిన సరుకు అమ్ముకునే పద్ధతులు, బడా మోసం.
2: నాకు బ్రేక్ లేయటం మీకు మామూలే. అందుకే ఆడవాళ్ళు మగవాళ్లకు తెలియకుండా ఎంతో సంసారం కూడబెడతారు.
1: ఆడవాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, మగవాళ్ళు కూడా ఎంతమంది మోసపోయారో సేల్స్ ముగించాక షాప్ వాడిని అడిగి చెప్తా. ఈరోజు కరెంటు పోలేదు, లైట్లు మనమే ఆర్పుకోవాలి. గడియారం గుడ్ నైట్ చెప్తోంది 10 గంటలు కొడుతూ. లైట్ తీసి బెడ్ లైట్ వేసిరా. చీరలు నేను కొంటాలే, చిన్న నవ్వు పడే.
2: మీ చిరునవ్వు స్కీమ్లోనూ మోసం ఉంది. వచ్చే వచ్చే, ఎవరో కాస్త ఆగండి. మీరా జగదాంబ గారు? ఏమిటి పిన్ని ఇలా వచ్చారు?
3: అమ్మా సరళా, ఓసారి ఇలా వీధిలోకి చూడు, ఒక్కడుగు బయటికి వెయ్యి. అదిగో చూడు, రిక్షా మీ సామాన్లు.
2: అవును, బీరువా, సోఫా, టీవీ, ఇవన్నీ ఏమిటి పిన్ని గారు, అమ్మకానికా?
3: కాదమ్మా, అదో స్కీము. నెలకి 50 రూపాయలు కట్టాలి, ప్రతి నెల డ్రా తీస్తారట. తగిలిన వాళ్ళు కట్టక్కర్లేదు, 3000 రూపాయల ఖరీదైన వస్తువు ఏదైనా ఇచ్చేస్తారు. మొదటి నెల తగిలితే 50 రూపాయలకే వచ్చేస్తుంది, రెండో నెల తగిలితే 100కే వచ్చినట్టు. తగలకపోయినా పోటీ లేదు, ఆఖరిన శాలతీ ఇచ్చేస్తాడు. అదిగో అక్కడ డాక్టర్ సుభద్రమ్మ గారు రాస్తున్నారు, నేను రాశాను, నువ్వు రాస్తావని పిలిచాను.
2: పిలవండి పిన్ని గారు, నేను కడతా. బీరువా ఎంత ముచ్చటగా ఉందో, నాకు బీరువా కావాలి.
3: కొత్త కాపురం కదా, పిల్లా పిచ్చుక లేనప్పుడే ఒక్కోటి అమర్చుకోవాలి. మగవాళ్ళతో చెప్తే పండివ్వరు.
2: 50 రూపాయలేగా, ఎలాగైనా మిగిల్చి కడతా, పిలవండి.
3: పిలిచుకొస్తా.

0: ఈలోగా లోపలికి వెళ్ళి రూపాయలు తీసుకురా అమ్మాయి.
1: రండి బాబు రండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి. 50 రూపాయలకే బీరువా, టీవీ, ఏదైనా మీకు నచ్చింది, మీరు మెచ్చేది. కొద్ది టికెట్లే ఉన్నాయి, త్వరపడండి.
0: ఓ అబ్బాయి ఇటు చూడు, ఈ సరళ గారికి టికెట్ రాయి, మాకు రాసావు కదా. అలాగే ఇవిడు కూడా స్కీమ్లో చేస్తారు.
2: పినిగారు, ఇతను చిన్న వయసులో ఇంత పెద్ద స్కీమ్ నడుపుతున్నాడు.
1: ఏం చెప్పనక్కయ్య గారు, ఇంటికి పెద్దవాడిని, 2 అక్కలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, బీఏ పాస్ అయ్యాను, ఉద్యోగం లేదు, చెల్లిని చదివించాలి. మా నాన్నగారు 10 ఏళ్ళు ఇక్కడ ఉద్యోగం చేశారు, నిజాయితీగా ఏమీ సంపాదించలేదు. ఆ పలుకుబడి వల్ల, నాతో చదువుకున్న వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఈ స్కీమ్ పెట్టాను. మీరు నమ్మరు కానీ నేను బీరువాళ్ళకు రంగులు వేసేవాడిని. ఈ స్కీమ్ పెట్టాను, ఒకటైపోయింది, ఇది 2వ స్కీమ్. మీ లక్కీ నెంబర్ చెప్పండి, టికెట్ ఇస్తాను.
2: టోటల్ 7 రావాలి.
1: 7? 7 మొత్తం వచ్చే సంఖ్య ఉందో లేదో? ఉంది, 3434. పేరు చెప్పండి, లక్కీ నెంబర్ అండి, 7.
2: పినిగారు, ఆయన పేరున రాయించనా నా పేరా?
0: నీ పేరే రాయించమ్మా, ఇంటికి లక్ష్మీవి.
2: అయితే సరే, చేగుండి సరళ,
0: భర్త పేరు మురళి.
1: ఇదిగోండి రసీదు, కార్డు, జాగ్రత్తగా ఉంచండి, నేనే స్వయంగా కలెక్షన్కి వస్తాను. మీ కార్డు మీద రాసి జమ తీసుకుంటాను. ప్రతీ నెల 5వ తేదీని డ్రా తీస్తాం, ఎల్లుండి డ్రా తీస్తాం, 5వ తేదీ కదా, వస్తే మీరు డ్రా చూడొచ్చు. కార్డు మీద మా అడ్రస్ ఉంది, తగిలితే కట్టక్కర్లేదు, తెలుసు కదండి. 2500 రూపాయల శాల్తీ మాత్రమే ఇస్తాం. వస్తామండి అక్కయ్య గారు, ఆంటీ గారు, వస్తానండి.
2: అలాగే.
0: పాపం డిగ్రీ చదువు కూడా కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడో, మంచి కుర్రాడే.
2: ఇలా చదువుకున్న వాళ్ళు మోసం చేయరు పిన్ని గారు, ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది.
0: అవునమ్మా, బుద్ధిమంతుడే, కుటుంబ బాధ్యతలు తెలిసినవాడు. దొంగ విధవల్ని నేను ఇట్టే పసిగట్టేస్తాను, చూద్దాం అదృష్ట దేవత ఎవరిని వరిస్తుందో. నాకు డ్రా తగిలితే మీకు పార్టీ ఇస్తాను.
2: చూద్దాం పిన్ని గారు, నేనే ముందు పార్టీ ఇస్తానేమో.
0: ఒకవేళ అటు ఇటు మనం పార్టీలు చేసుకునే యోగం ఉంటుందని నా నమ్మకం. ఏకాదశి రోజున దేవుడు పంపినట్టు స్కీమ్ అబ్బాయి వచ్చాడు. సరే, కుక్కర్లో బియ్యం పడేసి వచ్చా, ఎన్నిసార్లు అరిచిందో, వస్తా తలిపేసుకో అమ్మాయి.
2: అలాగే అండి. వస్తున్నా. ఈయనేదో మర్చిపోయి మళ్ళా వచ్చుంటారు, దృష్టంతా ఇంటి మీద. ఈ మనిషికి నువ్వా? స్కీమ్ అబ్బాయి కదూ.
1: అవునకే గారు, నేనే డ్రా తీసాం, మీ నంబర్కే తగిలింది, అది 3434 చెబుదామని. సరళాదేవి గారు అంటే మీరే కదా?
2: అవును నేనే. అంటే నాకే తగిలిందనమాట. నీవు నన్ను అక్కయ్య గారన్నా, ఇప్పుడు అంటున్నానయ్యా తమ్ముడు అని. ఆగు, ఈ శుభవార్త పిన్ని గారికి చెప్పాలి.
1: ఆగండి అక్కయ్య గారు, ఇలాంటివి వస్తువులు ఇల్లు చేరాకే చెప్పాలి, అల్లరి చేయకూడదు. కుళ్ళు మోతు లోకం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మళ్ళా కలపండి మేము చూడాలి అని గొడవ చేస్తారు. చూడండి, ఈ సాయంత్రం 5 గంటలకి మీ గుమ్మంలో వస్తువు ఉంటుంది, అప్పుడు ఎవరికి చెప్పినా పర్వాలేదు, అంతవరకు మీ పిన్ని గారికి చెప్పకూడదు, అదృష్టానికి కూడా దిష్టి తగులుతుంది.
2: అలాగే చెప్పను, నాకు బీరువా కావాలి, సాయంత్రం 5 గంటలకే తెచ్చేయి.
1: మీరు బీరువా కావాలన్నారు, 2500 విలువైంది వస్తుంది.
2: అదే మన రిక్షాలో తిప్పావే, అదే రంగు, ఆలివ్ గ్రీను.
1: స్కీమ్ విలువ ప్రకారం చిన్న సైజు బీరువా వస్తుంది, 4 అడుగులది.
2: అదేంటి, పెద్దది 6 అడుగులది రాదా, చూపించావుగా.
1: దాని ఖరీదు 3000. మీరు మరో 500 తేడా చెల్లిస్తే మీరు కోరిన పెద్ద బీరువా 6 అడుగులది తెచ్చిస్తాను. 50 రూపాయలకే మీకు డ్రా తగిలింది, మరో 500 ఖర్చు పెట్టి పెద్ద బీరువా తీసుకోండి, ఆలివ్ గ్రీన్ రెడీగా ఉంది.
2: సరే తీసుకురా.
1: అక్కయ్య గారు, చిన్న ఇబ్బంది అండి.
2: ఏంటయ్యా?
1: డబ్బులు 500 ఇచ్చారంటే ఆ షాప్ వాడికి కట్టి తీసుకొస్తాను, నా వద్ద రెడీగా డబ్బు లేదు, రేపైతే బ్యాంకులో డ్రా చేస్తాను. ఈరోజు మంచిది, లేదంటే చిన్న బీరువా ఇప్పుడే తెచ్చేస్తాను.
2: సరే ఇస్తానాగు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు తెచ్చొద్దు గాని. ఇదిగో అబ్బాయి, 500 లెక్క చూసుకో.
1: చూడక్కర్లేదండి, నమ్మకం మీదే కదండి మా స్కీమ్ నడిచేది. చూడండి అక్కయ్య గారు, 4:30 వరకు దుర్ముహూర్తం ఉంది,

0: సరిగ్గా 5 ఇంటికల్లా రిక్షా గుమ్మంలో అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తోంది. ఇల్లు కడిగి ముగ్గులు పెట్టి కొబ్బరికాయ తెచ్చి ఉంచండి.
1: అలాగేనయ్యా.
0: బీరువా లక్ష్మి మీ ఇంటికి అడుగు పెట్టే వరకు ఎవరికి చెప్పకండి. కారణం
1: గుర్తుంది గుర్తుందిలే.
0: రిక్షాకి 20 రూపాయలు మీదేనండి. ఓయ్ ఓ 20 ఇస్తే చాలు, చీటీ రాసి కిరాయి వేసి పంపుతా. ఎక్కువ ఇవ్వకండి. బీరువా రంగులు పోకుండా పరుపుల మీద పడుకోబెట్టి తెస్తాడు.
1: అలాగే తమ్ముడు.
0: సరిగ్గా 5 గంటలకి బీరువా వస్తుంది. చెప్పా కదా, కొబ్బరికాయ రెడీ చేసుకోండి. వెళ్ళొస్తానండి అక్కయ్య గారు.
1: అలాగే అలాగే. వచ్చారా, రండి త్వరగా లోపలికి రండి.
2: ఏమిటో ఏమిటి స్వాగత సత్కారాలు?
1: ఓ శుభవార్త అండి, అదృష్టలక్ష్మి మన ఇంటికి రాబోతున్నదండి.
2: అందుకేనా ఇల్లు గడిగి ముగ్గులు పెట్టావు? అదిగో కొబ్బరికాయ కూడా రెడీ చేశావు.
1: ఏమండి నన్ను క్షమించాలి, మీకు తెలియకుండా ఒక స్కీమ్లో చేరాను. మొదటి డ్రాలోనే బీరువా తగిలింది. ఈరోజు 5 గంటలకి మన ఇంట్లో అడుగు పెడుతోంది, అందుకే కొబ్బరికాయ రెడీ చేశాను.
2: ఎంతకీ ఎంత కట్టావేంటి?
1: 50 రూపాయలే. స్కీమ్ ప్రకారం 2500 విలువైంది ఇస్తారట. పెద్ద బీరువా కావాలంటే మరో 500 కట్టమన్నారు, కట్టాను. ఏమండి చిన్న బీరువా ఏం బాగుంటుందండి?
2: అంటే మొత్తం 550 రూపాయలు చెల్లించావు అన్నమాట. అదృష్టం వల్ల మొదటి డ్రాలోనే నీకు తగిలింది అంతే కదా?
1: అవునండి. అదిగో అక్కడ ముగ్గులు వేశాను, వాస్తు ప్రకారం అక్కడ బాగుంటుందంటారా?
2: ముందు వస్తువు రాని తర్వాత వాస్తు.
1: 5:15 అయింది, రిక్షా వచ్చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి, కాఫీ కలిపి తీసుకొస్తాను.
2: అలాగే గాని కొంచెం తలనొప్పిగా ఉంది, టీ తీసుకురా స్ట్రాంగ్గా.
1: ఇంత సంతోష సమయంలో తలనొప్పి ఏంటండి? సరే స్ట్రాంగ్గా టీ తెస్తాను, బయటికి చూస్తూ ఉండండి. ఇదిగోండి టీ. 5:30 అయింది, ఇంకా బీరువా రాలేదేంటి? ఆలివ్ గ్రీన్ బీరువా 6 అడుగులది రెడీగా ఉందన్నాడు కూడాను.
2: సరళా, నేను టీ తాగి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా, నువ్వెళ్ళి వీధి అరుగు మీద నిలబడి బీరువా వస్తుందేమో చూస్తూ ఉండు.
3: అమ్మాయి సరళా.
1: రండి జగదాంబ పిన్ని గారు.
3: అమ్మాయి బీరువా వచ్చాక వచ్చి నిన్ను పిలుద్దాం అనుకున్నాను, సరిగ్గా 5 గంటలకే తెస్తానన్నాడు, కొబ్బరికాయ కూడా రెడీ చేసుకోమన్నాడు. సామాన్ సర్ది ఓ మూల ఖాళీ చేసి ముగ్గులు పెట్టాను, చూసి చూసి ఇలా వచ్చాను.
1: ఏంటి పిన్ని గారు, బీరువా కొన్నారా?
3: నామతి మండా, నీకు చెప్పనే లేదు కదూ, మొన్న మనం చేరిన స్కీమ్లో మొదటి డ్రాలో నా నెంబరే వచ్చిందిట. స్కీమ్ అబ్బాయి వచ్చి చెప్పాడు, పెద్దది కావాలని 500 కట్టాను. వర్జన్ దాటాక ఈ సాయంత్రం 5 గంటల రిక్షాలో పంపుతానన్నాడు.
1: ఏమిటి పిన్ని గారు మీరనేది, ఒక డ్రాలో ఒకరికే కదా తగిలేది, మరి నాకు తగిలిందని ఉదయం 11 గంటలకు వచ్చి 6 అడుగుల బీరువా కోసం నా వద్ద 500 ముద్రా తీసుకెళ్లాడు, నాకు సాయంత్రం 5 ఇంటికల్లా పంపుతానన్నాడే.
3: అంటే మోసమే, నాకు అలాగే చెప్పాడు, మనం ఇద్దరం మోసపోయాం అమ్మాయి.
1: ఎంత నమ్మించి దగా చేశాడు దుర్మార్గుడు.
2: మీరే కాదు చాలామంది మోసపోయారు, వాడు చెప్పిన అడ్రస్లో మనిషి లేడు, సరుకులు లేవు, జనం పోగయ్యారు, తనని తనండి అంటున్నారు, వాడు ఉంటే కదా తనడానికి.
1: అదిగో రిక్షా, దానిమీద బీరువా వచ్చేస్తూ ఉంది, పిన్నిగారు చూడండి.
3: అవునమ్మా నిజమే, అంటే పంపిస్తున్నాడన్నమాట, కానీ ఎవరికి పంపిస్తున్నట్టు? మన ఇద్దరికి డ్రా తగిలిందని చెప్పాడు కదా.
2: రానివ్వండి, తెలుస్తుంది.
4: ఇదిగోండి బీరువా. అయ్యగారు కాస్త సాయం చేయండి, అరుగుమీద దింపుతాం, తర్వాత లాభాలు పెడతామండి.
3: ఆగబ్బాయి ఇప్పకు, నీ రిక్షా అలాగే ఉంచు, ఆ స్కీమ్ అబ్బాయి రావాలి, నాకు బీరువా తగిలిందన్నాడు. ఎవరింటి దగ్గర పంపాలో చీటీ ఇచ్చాడా, పేరు చెప్పాడా?
4: ఏ అబ్బాయి అండి?
3: అదే స్కీమ్ అబ్బాయి, బీరువాలు సోఫాలు టీవీలు.
4: ఆగండి ఆగండి, అర్థమైంది. ఆడా
1: వాడు నీకు తెలుసా?
4: తెలుసండి, దొంగ సచ్చినాడు, కిరాయికి ఆశపడి ఆ సామాన్లు ఊరంతా నా రిక్షా మీదే తిప్పాను, అదంతా పెద్ద మోసం. నాకు 2 రోజులు కిరాయి రావాలా, స్కీమ్లో చేరిన వాళ్ళంతా ఆఫీసర్ల భార్యలే, అలాగే నేను నమ్మాను, ఇప్పుడు అడిపారారు.
3: అమ్మో అమ్మో ఎంత దగా పడ్డాం. మరైతే ఈ బీరువా ఎలా వచ్చింది?
4: ఇది అయ్యగారు డబ్బు కట్టి బిల్లు రాయించి ఇంటి అడ్రస్ ఇచ్చారు, తీసుకొచ్చాను.
2: అవును, నా భార్య మోసపోయిందని గ్రహించి ఆమె బాధ పోగొట్టడానికి ఈ బీరువా తీసుకున్నాను.
1: స్కీమ్లో చేరినట్లు మీకు నేను చెప్పలేదు కదండి.
2: పరుపు కింద కార్డు నిన్నే చూశాను, ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే మోసం గురించి తెలిసింది, మోసపోయి వాడిపోయిన నీ ముఖం చూడలేక బీరువా తెచ్చాను.
1: క్షమించండి, డబ్బు పాడు చేశాను.
2: జగదాంబ గారు,

0: మీరు నిజాయితీగా కడతానంటే నెలవారీ చెల్లించే పద్ధతిని మీకు రేపే బీరువా రప్పిస్తాను.
1: అలాగే బాబు.
2: కాస్త సాయం చేయండి బాబు, దింపేస్తా.
0: వస్తున్నా.
2: ఇటుపట్ట.
0: జాగ్రత్త జాగ్రత్త. సరళ, నువ్వు కొబ్బరికాయతో ఆ మూల రెడీగా ఉండు, దించగానే కొట్టు.
2: దింపండి సార్, దింపండి.
1: భర్త అంటే నీలా ఉండాలి బాబు. భార్య కళ్ళల్లో బాధ కనిపించకుండా చేశావు. వస్తా బాబు.
0: మీ కొబ్బరికాయ రేపు కొడుతురు గాని, ముందు దురాశను బద్దలు కొట్టండి. ఒకళ్ళ సొమ్ము మనకొద్దు, మన సొమ్మే మనకు ముద్దు. వెళ్ళిరండి.
3: బీరువా బాగుందండి, ఇంటికి రాగానే చెప్పచ్చు కదండి.
0: మరీ ఆనంద పడిపోకు. బీరువా బాకీ తీరే వరకు కేబుల్ కనెక్షన్ కట్, షికార్లు కట్, నెలకో 100 బీరువా ఖర్చుకు పొదుపు. తెలిసిందా?
3: రాముడితో ఉండే సీతకు శిక్ష ఏముంటుంది చెప్పండి. ఏదైనా ఇద్దరికీ మధురమే.
0: నువ్వు బీరువా పార్టీకి తయారు చేసిన పాయసం కమ్మగా అరిగిద్దాను పద.
3: అమ్మ దొంగ, వాసన పసిగట్టేశారన్నమాట.
4: మీరింతవరకు బీరువా నాటక విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 9 గంటలకు వస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

విమానం చిత్రం కోసం. గీత రచన చరణ్ అర్జున్, సంగీతం చరణ్ అర్జున్. కార్యక్రమం అంతులేని కథ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట.

మీరు విన్న పాట ఎస్పి చరణ్ రమ్యా బెహ్రా పాడిన పాట, అది సీతారామం చిత్రం కోసం. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు, తర్వాత వినండి కొండవేటి సింహం చిత్రం నుంచి

కార్యక్రమంలో చివరిగా వినండి. RRR చిత్రం కోసం రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడిన పాట.

మీరు విన్న పాట లవకు సచిత్రం కోసం పి సుశీల పి లీల పాడిన పాట అది. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: विदुषी स्मिता मुकाशी द्वारा प्रस्तुत ये था राग रागेश्री। आपके साथ तबले पर संगत कर रहे थे गांधार राज हंस और हारमोनियम पर प्रमोद बोरगांवकर।
1: यू आर लिसनिंग टू राग रागेश्री प्रेजेंटेड बाय विदुषी स्मिता मुकाशी। अकंपनिंग हर ऑन द तबला वॉज गांधार राज हंस एंड ऑन हारमोनियम वॉज प्रमोद बोरगांवकर।
0: ये कार्यक्रम आकाशवाणी इंदौर की प्रस्तुति थी। इसके साथ ही आज की अखिल भारतीय संगीत सभा संपन्न होती है।
1: दिस प्रोग्राम वॉज अ प्रेजेंटेशन ऑफ आकाशवाणी इंदौर। विद दिस टूडेज ऑल इंडिया नेशनल प्रोग्राम ऑफ म्यूजिक कम्स टू एन एंड।
2: आकाशवाणी అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు వింటారు. 6:30 వినదగుమాట వినిపిస్తున్నవారు శ్రీ సిద్ధేశ్వరం కొల్లప్ప. 6:35 సేద్య శుద్ధుల కార్యక్రమంలో తేనెటీగల పెంపకం వల్ల రైతులకు అదనపు ఆదాయం, ఈ అంశం గురించి హార్టికల్చర్ అసిస్టెంట్ డాక్టర్ ఏ జవహర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం తోలుబొమ్మల తయారీ,

ఈ అంశం గురించి శ్రీ దళవాయి అంజనప్ప గారితో పరిచయం వింటారు. అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 యాత్ర సృజనాత్మక శబ్ద చిత్రం రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సమర్పణ శ్రీ ఎస్బి శ్రీరామమూర్తి. 10:00 వార్తావాహిని. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 11:30 తెలుగు అనువాదం మన్ కీ బాత్ కార్యక్రమానికి మనసులో మాట ప్రసారమవుతుంది 134వ సంచిక. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం చైల్డ్హుడ్ స్కూల్ చిన్నారుల సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 రంగస్థలి కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. 7:45 శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు. 8:00 ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట పునఃప్రసారం అవుతుంది. 8:45 శ్రీ టి నాగేంద్ర బృందం వారు గానం చేసిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 11:02 దాటి 10 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5